ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ గురువారం. ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయం సమయం 5:58:59. ప్రేమని మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

0: మీరింతవరకు తరంగిణి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: నాన్నా, నాకు IPE బిజినెస్ స్కూల్లో PGDM అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
6: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. AIO ద్వారా ధృవీకరించబడింది. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కు వస్తుంది. ఇక ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు.

0: సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ
1: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు NDRF ఆరు స్ట్రీమ్. థర్మల్ డ్రోన్స్ ను కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌదాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశమనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ
2: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. 2-3 ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిజార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిజార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లోనే ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
3: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాం ఓ రోజు. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగలని మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నిధులు గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు
0: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఒకసారి చూద్దాం. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం యోగతో ఆరోగ్యం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. చర్చలో పాల్గొంటున్న వారు శ్రీమతులు నామని రమాదేవి మరియు చెల్పూరి శృతి. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో పోలెపాక తిరుపతి బృందం అలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ ఉంటుంది. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక ప్రాంతీయ వార్తలు 6:10 ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ఉంటుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీత సుమమల్లిక కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటారు. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు అలనాటి ఆనుమోచ్యాలు. ఇక 11:10 ప్రభుత్వ పాలనలోని 12 ఏళ్లపై ఒక ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ముందుగా జిల్లా సమాచార లేఖ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: వ్యవస్థ పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కామారెడ్డి జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, తదితర సంస్థల్లో బాలకార్మికులను నియమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపకుండా పాఠశాలలకు పంపాలని, బాలకార్మికులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రాష్ట కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబీర్ అలీకి నోటీసులు జారీ చేసింది. పలు న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన కథనాల ఆధారంగా క్రమశిక్షణా కమిటీ ఈ చర్యలు చేపట్టింది. రాష్ట పీసీసీ అధ్యక్షుడిపైన, పార్టీ అధిష్టానంపైన, మహిళా కేడర్పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లీక్ అయిన ఆడియోలని సంభాషణలు పార్టీ ప్రతిష్టం దెబ్బతీసేలా ఉన్నాయంటూ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదం నడుమ షబీర్ అలీ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కామారెడ్డి కాంగ్రెస్లో షబీర్ అలీ, రాష్ట కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య రాజకీయాలు, మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ వివాదం చోటు చేసుకుంది. తనపై సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సొంత పార్టీ నాయకులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బీఎన్ఎస్ ఐటీ సెక్షన్ల కింద 10 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చేందుకు ఉద్దేశించిన రహదారి వీరుల రాహవీర్ పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేసిన వారికి ప్రభుత్వం తరఫున 25,000 రూపాయల బహుమతిని అందజేస్తామని రాహవీర్ పథకంపై సమీక్షా సమావేశంలో తెలియజేశారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా రవాణాధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సభ్యులుగా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీ ఏర్పాటైంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎస్సీఆర్పీ డిఆర్డీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాత అసెంబ్లీ భవన్లో నిర్వహించిన మాక్ పార్లమెంట్లో కామారెడ్డి జిల్లాకు చెందిన రేఖ, సమంత, నైతిని, నవ్యశ్రీ పాల్గొన్నారు. సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను సమర్థంగా వ్యక్తం చేశారు. నవ్యశ్రీ సామాజిక న్యాయ జస్టిస్ మంత్రిగా వ్యవహరించగా మిగిలిన బాలికలు పార్లమెంట్ సభ్యులుగా చర్చల్లో పాల్గొన్నారు. వారిని మంత్రి అనసూయ సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ బాలికలను అభినందించి బహుమతులు అందజేశారు. కామారెడ్డిని పూరిగుడిసెలేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండలంలోని ఒడ్డెర కాలనీని సందర్శించి అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత కింద వారికి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా గ్రామ స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం పొందేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఎంఆర్ కాలనీకి చెందిన యువకుడు క్రాంతి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి బానిసయ్యాడు. దొరికిన ప్రతి చోట పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అలా 12 లక్షల రూపాయల వరకు నష్టపోయి రుణదాతల ఒత్తిడి భరించలేక ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానాస్పద వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారు తారసిల్లితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఆపరేషన్ కవచ్లో భాగంగా లింగాపూర్ సమీపంలోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు చాకచక్యంగా ఒక దొంగను అరెస్ట్ చేశారు. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 10 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని మహారాష్ట్రలోని జాల్నా జిల్లా

0: చెందిన సునీల్ ప్రవీణ్ అనేవారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఒడిశాలోని రాయగడలో కొనుగోలు చేసిన గంజాయిని మహారాష్టకు తరలిస్తూ కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు.
1: శ్రీ డి రాజ్కుమార్ గారు అందజేసిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదేరోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు.

0: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను పరిశీలించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6,800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ICC మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో

0: ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2 మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం వింటారు. అనంతరం యోగాతో ఆరోగ్యం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది. చర్చలో పాల్గొంటున్నవారు శ్రీమతులు నామని రమాదేవి మరియు చెల్పూరి శృతి. మరి ఈ కార్యక్రమానికి వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
6: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
5: అవునా? సూపర్.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: ఇప్పుడు వినండి ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం వింటారు.
8: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ఠ నప్తారం.

సుఖతాతం తపోనిధిం లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: கல்பதரு உர்வின் சத்விஜஸ்ரேயமை.
1: ఈనాటి భాగవత నీరోజనం కార్యక్రమంలో శ్రీమన్నారాయణ కవచం రుద్రగాథ వింటారు ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య గారి ద్వారా. పద్యపఠనం శ్రీ వద్దెరాజు వెంకటరామారావు.
2: అడవుల సంకట స్థలుల నాజి ముఖంబుల అగ్ని కీలలందడరుల నెల్ల నాకు నుతికెక్కగ దిక్కగుగాక శ్రీ నృసింహుడు సురశత్రుయూధపవధోగ్రుడు విస్ఫురితాట్టహ.

0: అడవులలో కానీ, ఇబ్బందులు కలిగే చోట్లలో కానీ, యుద్ధంలో కానీ, అగ్ని ప్రమాదాల్లో కానీ, ఆపదలలో కానీ, ఎడారులలో కానీ, ఎక్కడైనా సరే శ్రీ నృసింహుడే నాకు దిక్కువుగాక. ఆ నృసింహుడు రాక్షస సేనాధిపతులను తీవ్రంగా దునుమాడేవాడు, విపరీతంగా నవ్వేవాడు, తన దంతాలలో నుండి వెలువడే అగ్నిజ్వాలలతో దిక్కులను చెదరగొట్టేవాడు. ఇంత అంతా అనరాని అంతటివాడు ఆ నృసింహుడే నాకు దిక్కు. భాగవతంలో సుప్రసిద్ధమైన పద్యాలలో ఇదొకటి అన్నంత మాత్రాన సరిపోదు. ఇది ఒక మంత్రంలాగా రక్షాకవచంగా అందరూ చదివే పద్యం. భాగవతం ఆరవ స్కంధంలోని శ్రీమన్ నారాయణ కవచంలోని పద్యం ఇది. సాధారణంగా కవచమంటే బయటి దెబ్బల నుండి శరీరాన్ని రక్షించే శక్తివంతమైన తొడుగు. లోహంతో రూపొందే ఈ కవచాన్ని యుద్ధ సందర్భాల్లో యోధులు ధరిస్తుంటారు. అయితే భక్తులు తమకు ఏ విధమైన ఆపదలు బయట నుంచి కానీ లోపల నుంచి కానీ కలగకుండా ఉండేందుకు ఉపాస్య దైవం యొక్క శక్తులే తమ కవచంగా భావిస్తారు. ఇవి ఆయా దేవతల పేర నృసింహ కవచం, దుర్గా కవచం, హనుమత్ కవచం ఇత్యాదిగా సుప్రసిద్ధమైనవి. ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం అని భగవద్గీతలో చెప్పబడింది. భక్తుడు తన జీవ సంస్కారాదులను బట్టి ఒక్కొక్క నామరూపాదులతో పరమేశ్వర తత్వాన్ని భావిస్తుంటాడు. ఒక విధంగా పరమేశ్వరతత్వం యొక్క అనేక అనేక అవతారాలకు మూలం ఈ విధమైన భావనేనేమో అనిపిస్తుంది. ఇట్లాంటి భగవద్భావనామయమైన కవచాల్లో నారాయణ కవచం అత్యంత ప్రసిద్ధమైంది. దీన్ని ఒక సుదీర్ఘ మంత్రంగా అంగన్యాస కరన్యాసాదులతో జపించడం దేశమంతటా వ్యాప్తిలో ఉంది. మరి ఈ తెలుగునాట తెలుగు భాగవతంలోని నారాయణ కవచాన్ని కూడా జపించడం వ్యాప్తిలో ఉంది. ఈ జప విధానం భాగవతంలో వివరంగా ఉంది. ఓంకారపూర్వకమైన అష్టాక్షరీ మంత్రాన్ని దీనికి సంపుటీకరిస్తారు. భగవంతుడు అనేక రూపాలతో అనేక సందర్భాలలో అనేక విధాలుగా తనను, తన శరీరాన్ని, శరీరంలోని సర్వాంగాలను రక్షించాలని, సర్వగ్రహ పాపాదుల నుండి తనను రక్షించాలని భగవంతుని ప్రార్థించే పద్య సముదాయమే ఈ కవచం. తెలుగులో సింగన ఈ కవచాన్ని ఈ క్రింది పద్యంతో ఆరంభించాడు.
1: గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖ చక్ర చర్మ

కరంబులు ఆత్మకర కంజములం ధరించి భూతి సంభరి

అష్టభుజుడైన శ్రీమన్నారాయణుడితో ఆరంభించి మత్స్యమూర్తి, వామనుడు, త్రివిక్రముడు, నృసింహుడు, యజ్ఞవరాహమూర్తి, శ్రీరామచంద్రుడు తనను రక్షించాలంటాడు. అట్లాగే నారాయణుని, నర, దత్తాత్రేయ, కపిల, సనత్కుమారాదులైన ఆయా అవతారాలు తనను కర్మాదుల నుండి రక్షించాలంటాడు. ఈ విధంగా అనేకమైన ఆపదలు, ప్రమాదాలు మొదలైనవి ఎన్నెన్ని ఎన్నెన్ని విధాలుగా కలగటానికి వీలుంటుందో వాటినన్నింటినీ సాధ్యమైనంతవరకు గుర్తించిన తీరు ఇందులో స్పష్టపడుతుంది. కాగా ఈ కవచం లోక భయంకరాట్టహాస భాసుర వదన గహ్వ

అష్టభుజుడైన శ్రీమన్నారాయణుడితో ఆరంభించి మత్స్యమూర్తి, వామనుడు, త్రివిక్రముడు, నృసింహుడు, యజ్ఞవరాహమూర్తి, శ్రీరామచంద్రుడు తనను రక్షించాలంటాడు. అట్లాగే నారాయణుని, నర, దత్తాత్రేయ, కపిల, సనత్కుమారాదులైన ఆయా అవతారాలు తనను కర్మాదుల నుండి రక్షించాలంటాడు. ఈ విధంగా అనేకమైన ఆపదలు, ప్రమాదాలు మొదలైనవి ఎన్నెన్ని ఎన్నెన్ని విధాలుగా కలగటానికి వీలుంటుందో వాటినన్నింటినీ సాధ్యమైనంతవరకు గుర్తించిన తీరు ఇందులో స్పష్టపడుతుంది. కాగా ఈ కవచం లోక భయంకరాట్టహాస భాసుర వదన గహ్వరులకుచు సమస్త తేజోహరణ ధురీణ తేజపుంజ సంజాత దివ్య నృసింహావతారుండగు అపరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబుల వలన సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుండుగాక అని పూర్తవుతుంది. ఈ విధమైన కవచాల పరమార్థం ఒక్కటే. తనకు తెలిసి తెలియక అనేక విధాలుగా అనేక వైపుల నుండి కలిగే ప్రమాదాల నుండి తనను రక్షించడానికి పరమేశ్వరుడు ఒక్కడే సమర్థుడు, ఆయనే తనకు రక్షకుడు అన్న గాఢమైన విశ్వాసం దీనికి మూలం. ఈ విశ్వాసమే భగవద్ అనుగ్రహాన్ని సంపాదిస్తుంది. ఒక విధంగా చెప్పితే ఇది భగవంతుడికి భక్తుడు సంపూర్ణంగా శరణాగతుడు కావటమే, భగవద్ అనుగ్రహం వల్ల శక్తిమంతుడు కావటమే. కాగా విశ్వరూపుడు ఇంద్రునికి ఈ కవచాన్ని ఉపదేశించగా దాన్ని సాంగోపాంగంగా జపించి ఇంద్రుడు సమర్థుడై రాక్షస వినాశం చేశాడు. ఇంద్రుని వలనే ఈ కవచాన్ని అందరూ పొంది సఫలులు కావచ్చునని భాగవతం మనకు ఉపదేశిస్తున్నది. ఈ కవచ ప్రశస్తిని చెప్పిన శుక మహర్షి పరీక్షిణ్ మహారాజుకు వృత్రాసుడిని కథ చెప్పుతాడు. వృత్రకథలో చిత్రకేతు కథ కూడా కలిసి ఉంటుంది. అందుకు కారణం చిత్రకేతువే వృత్రుడై హోమాగ్ని నుండి జన్మించడం. విశ్వరూపుడు దేవతలకు గురువై వారికి నారాయణ కవచోపదేశం ద్వారా విజయాన్ని సాధించి వారితో పాటు యజ్ఞ హవిష్యులతో భాగం పొందుతుంటాడు. కానీ తల్లి వైపు నుండి రాక్షసుల మీద అభిమానంతో దొంగతనంగా హవిర్భాగాలను అదనంగా సంపాదించి రాక్షసులకు ఇస్తుంటాడు. అది తెలిసి ఇంద్రుడు కోపించి విశ్వరూపుని తలలు ఖండిస్తాడు. అయితే ఇంద్రుడు కృతజ్ఞుడై తన కొడుకును సంహరించాడు అన్న కోపంతో త్వష్ట ఇంద్రుని గూర్చి మారణ హోమం చేస్తాడు. అందులో నుంచి మహాభయంకరుడైన వృత్రుడు ఉదయిస్తాడు. లోకభీకరంగా విజృంభించి దేవతలను మట్టుబెడుతుంటాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ దాడికి తట్టుకోలేక శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తారు. వారి జ్ఞానమయమైన స్తోత్రానికి ప్రసన్నుడైన నారాయణుడు దధీచి మహర్షి ద్వారా అతని శరీరాన్ని పొంది అందులోని ఎముకలతో మయుడు తయారు చేసే ఆయుధంతో వృత్రాసురుడిని సంహరించమని సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఆ విధంగానే వృత్రుడిని ఎదుర్కొంటాడు. నిజానికి వృత్రుడు శరీరం, ప్రవృత్తి వల్ల రాక్షసుడే అయినా మౌలికంగా, మానసికంగా, సహజంగా అతడు విష్ణుభక్తుడు. అతడు ఇంద్రుడిని యుద్ధంలో ముప్పుతిప్పలు పెట్టి నీవు నారాయణానుగ్రహంతో నిద్రిస్తున్నావు, ఎందుగలడు విష్ణుడందు జయశ్రీయులు పొందుగాక వచ్చి పొందుచుండు, కాన భక్తవరదు కమలాక్షు సర్వేషు పదములందు మనసు భద్రపరతో, ఇట్లు వచ్రధారలం తెంపబడిన విషయోపభోగంబుల గలవాడనై శరీరంబు విడచి భగవద్ధామంబు పొందెదను అంటాడు అని పరమేశ్వరుని ఉద్దేశించి ఆకలిగొన్న క్రేపులు రయంబున ఈకలు రాని పక్షులున్ దీకును తల్లికి, మరి విదేశగతుండగు భర్తకు అంగజవ్యాకుల చిత్తయైన జవరాలను తత్తరమందు భంగి, ఓ శ్రీకర పంకజాక్ష, నిన్ను చేరగ నాకు మది కోరుడుంగదే, నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో గాని తత్వశూన్యులు సంసారైక విమోహులతోడం కాకుండా ఉనర్పుమయ్య కంజదళాక్ష అని ప్రార్థిస్తాడు. విజృంభించి ఇంద్రుడిని మింగగా ఇంద్రుడు నారాయణ కవచ రక్ష కలవాడు కాబట్టి వృత్రుని గర్భం చీల్చుకుని బయటపడి అతడిని సంహరిస్తాడు. అప్పుడు వృత్రుని శరీరం నుండి ఒక దివ్య తేజఃపుంజం బయటికి వెళ్ళడి లోకమెల్ల చూడ లోకంబు చూడని లోకమరిగి విష్ణులోన సుచ్చి. ఈ వృత్రాసుర గాథ విన్న పరీక్షిత్తు రాక్షసుడైన వృత్రుడు విష్ణుభక్తుడు ఎట్లా అయినాడు, అతనికి అంత భక్తి ఎట్లా కలిగింది అని ప్రశ్నించగా శుక మహర్షి ఆ విషయం ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం చిత్రకేతు అనే ఒక మహారాజు ఉండేవాడు.

0: అతనికి సంతానం లేదు. అప్పుడు అంగిరసుడనే ముని చేయించిన పుత్ర కామేష్టి వల్ల ఒక కొడుకును కంటాడు. లేకలేక కలిగిన సంతానాన్ని, ఆ సంతానమిచ్చిన మహారాణిని అతిగా ప్రేమిస్తూ మోహపరవశుడై మిగిలిన రాణులను నిర్లక్ష్యంచేస్తాడు. అప్పుడు ఆ రాణులు అసూయతో ఆ బాలుడికి విషం పెట్టి చంపుతారు. రాజు పరమ దుఃఖితుడవుతాడు. అప్పుడు అతని దగ్గరికి నారదుడు, అంగిరసుడు వచ్చి ఓదార్స్తారు. రాజు ప్రార్థనతో ఆ ఋషులు ఆ కళేబరంలోకి ఆ జీవుని రప్పించగా, ఆ జీవుడు, దేహంతోనే మన సంబంధాలు తప్ప పతులెవ్వరు, సతులెవ్వరు, సుతులెవ్వరు, మిత్రశత్రు సుజనప్రియ గతులెవ్వరు, సర్వాత్మక గతుడై గుణసాక్షి అయిన ఘనుడొక్కనికిన్ అంటూ వైరాగ్యం ఉపదేశించి శరీరం వదిలిపెడతాడు. కాగా అతని బోధతో వైరాగ్యం పొందిన చిత్రకేతు సంసార బంధాలను తెంచుకొని నారదుని ద్వారా భగవన్ మంత్రోపదేశం పొంది తీవ్రమైన తపస్సు చేస్తాడు. భగవంతుడు సాక్షాత్కరించి చిత్రకేతు జ్ఞానమయ స్తోత్రానికి సంతోషపడి విద్యాధర పదవిని కృపచేస్తాడు. చిత్రకేతువు దివ్య విమానం మీద లోకాలు సంచరిస్తూ ఒకసారి కైలాసం వెళ్ళి శివపార్వతులను దర్శిస్తాడు. నిండు సఫలు శివుడు పార్వతిని కౌగిలించుకోవడం చూసి ఆక్షేపిస్తాడు. ఎంతైనా అతనిలో ఆ రాజలక్షణం పూర్తిగా పోలేదు. అతని ఆక్షేపణకు కోపించి పార్వతి పామరుల విషయంలో వలె పరమేశ్వరుని విషయంలోనూ భావించిన చిత్రకేతువును రాక్షసుడుగా జన్మించమని శపిస్తుంది. ఆ శాపం తనకు కర్మానుభవానికి కలిగిన సౌకర్యంగా చిత్రకేతు భావిస్తాడు. యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, పూర్వకర్మను బట్టి ఏది ఎట్లా జరిగినా మంచిదే అని ఆ శాపాన్ని ఒక వరంగా స్వీకరిస్తాడే తప్ప పార్వతి మీద అతనికి కోపం రాదు. పూర్వం దక్షిణ శాపాన్ని కూడా నారదుడు ఆ విధంగానే స్వీకరించాడు. ఈ విధమైన నారాయణ దాస దాసానుచరుల నిస్పృహ భావాన్ని శివుడు పార్వతికి వివరిస్తాడు. ఈ అంశం వివరించి, ఇట్లు సాధులక్షణంబురు నారాయణ పరాయణులైన వారులకుంగాక వరులకు కలుగనిర్చునే అంటాడు శ్రీ శుక మహర్షి. కాగా పార్వతి శాపం వల్ల చిత్రకేతువు వృత్రుడుగా ఉదయించి చేయవలసిన పని చేసి కర్మానుభవం పొందుతాడు.
1: మురవిధారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురిత తారణ దుఃఖవారణ దుర్మదాసుర మారణ కిరివిహారణ కీర్తిపూరణ కీర్తనీయ మహారణ ధరణి ధారణ ధర్మతారణ బాపసస్తుతి పారణ.
0: ఇవి భాగవతం 6వ స్కందంలోని మౌలిక అంశాలు. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః, లోకాః సమస్తాః సుఖినో భవంతు.
2: ఈనాటి భాగవత నీరాజనం కార్యక్రమంలో శ్రీమన్నారాయణ కవచం వృత్రగాథపై వ్యాఖ్యానం విన్నారు వ్యాఖ్యాత ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య. పద్యపఠనం శ్రీ వద్దరాజు వెంకటరామారావు.

0: మీరింతవరకు ఉదయ తరంగిణిలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం విన్నారు. మరో కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్

0: లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
1: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరో కార్యక్రమం విందాం. యోగాతో ఆరోగ్యం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక చర్చ కార్యక్రమం ఇప్పుడు వింటారు. చర్చలో పాల్గొంటున్న వారు శ్రీమతులు నామని రమాదేవి మరియు చల్పూరి శృతి. విందామా మరి.
4: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తున్నాయి. మరి వీటన్నింటి నుంచి అటు శారీరకంగా ఇటు మానసికంగా ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన మార్గం యోగా. త్వరలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతున్న సందర్భంగా అసలు యోగా ప్రాధాన్యత ఏంటి, మన దైనందిన జీవితంలో దీన్ని ఎలా భాగం చేసుకోవాలి, అలాగే యోగా ద్వారా మన జీవన శైలిని ఎలా మార్చుకోవచ్చో వివరించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు యోగా టీచర్లు నామని రమాదేవి గారు, అలాగే చల్పూరి శృతి గారు. వారిని అడిగి యోగాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి.
5: అందరికీ నమస్కారం అండి.
6: అందరికీ నమస్కారం అండి.
4: మేడం, ముందుగా రమాదేవి మేడం గారు మీరు చెప్పండి, ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి యోగా ఎందుకు అవసరం, అసలు యోగా అంటే ఏమిటి, యోగా ప్రాధాన్యత ఏమిటి?
5: అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను గత 25 సంవత్సరాలుగా యోగా టీచర్గా చెప్తున్నాను. యోగా అనేది భారతదేశం నుండి ప్రపంచానికి లభించిన ఒక అద్భుతమైన బహుమతి అని నేను చెప్తానండి. ఎందుకంటే వ్యాయామం మాత్రమే కాదు, మన శరీరం, మనసు మరియు ఆత్మల మధ్య సమతుల్యతని సాధించే ఒక జీవన విధానం. ఇది శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతని ఎంతో ఇస్తుంది. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా చేయగలిగేది యోగా. ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎవరైనా కూడా 30 నిమిషాల సమయాన్ని ఈ యోగాకి కేటాయించగలిగితే వారు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.
4: చాలా బాగా చెప్పారు రమాదేవి గారు. అలాగే శృతి గారు మీరు చెప్పండి, నేటి కాలంలో ముఖ్యంగా విపరీతమైన పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉంటున్న ఈ రోజులలో ప్రతిరోజు కూర్చొని ఉండే చేసే జాబ్స్ ఉంటాయి, అది బ్యాంకు జాబ్ కానీ ఇంకేదైనా కానీ, వీళ్ళకు వెన్నెముక సమస్యలు కానీ, మెడనొప్పులు కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి. పర్టికులర్గా డే అంతా కూర్చొని జాబ్ చేసేవాళ్ళు ఎలాంటి ఆసనాలను వేయడం ద్వారా వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది?
6: నమస్కారం అండి, నా పేరు శృతి, నేను ఒక యోగా టీచర్ని. అవును, మీరు అన్నట్టు నిజంగానే ఈ మధ్యకాలంలో కంప్యూటర్స్ ముందు కూర్చొని చాలా బ్యాక్ పెయిన్ అయినా, మెడనొప్పి అయినా ఫేస్ చేస్తున్నారు. సో దీనికి మన చిన్న ప్రాణాయామాలో ఒక చిన్న ముద్ర చేస్తే సరిపోతుందండి. ఇది మేరుదండ ముద్ర అని అంటారు. మేరుదండ ముద్ర చేయడం వల్ల మన స్పైన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాక్ పెయిన్ పోస్చర్ హెల్ప్ చేస్తుంది ఇది చేయడం వల్ల. మన స్పైన్లో ఉన్న కండరాలు కూడా ఫ్రీ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో దట్ వాళ్ళు కంటిన్యూగా హ్యాపీగా, ఏ బ్యాక్ పెయిన్ లేకుండా, ఏ మెడనొప్పి లేకుండా ఫ్రీగా వాళ్ళు మళ్ళీ వర్క్ని కంటిన్యూ చేసుకోవచ్చు.
4: చాలా బాగా చెప్పారు శృతి గారు. ఇప్పుడు మేడం రమాదేవి గారు మీరు చెప్పండి, ఈ రోజులలో చాలామంది దగ్గర మనం చూస్తున్న ఒక చిన్న సమస్య ఏంటంటే నిద్రలేమి, అలాగే మానసిక ఆందోళన, యాంగ్జైటీ అంటాం మనము. ఈ సమస్యలతో బాధపడేవారు యోగాలో ఎటువంటి ఆసనాలను పాటించడం ద్వారా ఉపశమనాన్ని పొందుతారు?
5: అవునండి, ఈ కాలంలో చాలామందికి నిద్రలేమితో బాధపడుతున్న వారే ఎక్కువ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మందికి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలకి చదువుతోటి స్ట్రెస్ ఉంటుంది, పెద్దవాళ్ళు

0: వాళ్ళకి జాబ్ టెన్షన్ ఉంటుంది, ఏదో ఒక టెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి నిద్రలేమి అనేది ఎప్పటి నుండో మొదలైంది. కాబట్టి దీన్ని జయించాలంటే యోగాలో ప్రాణాయామ అండ్ ధ్యానం చేయడం వల్ల ఈ నిద్రలేమిని మనం పోగొట్టుకోవచ్చండి. ప్రతిరోజు ప్రాణాయామ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల ఎంతో బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. దాంతోపాటు కండరాలు, బ్రెయిన్ నరాలు రిలాక్స్ అవుతాయి. కాబట్టి నిద్ర చాలా సుఖమైన నిద్ర పడుతుంది.
1: మేడం, మీరు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వినబడుతున్న పదం ఏంటంటే ప్రాణాయామం. అంటే ప్రాణాయామం అంటే అందరూ ఏమనుకుంటారంటే గాలి పీల్చి వదలడమే. కానీ దానికంటూ ఒక పర్టిక్యులర్ పద్ధతి ఏమైనా ఉందా? అంటే ప్రాణాయామం అంటే ఇలా గాలి పీల్చి ఇలా వదలాలి అనేటువంటి పద్ధతి ఏమైనా ఉందా? దానివల్ల అసలు యాక్చువల్గా జరిగే లాభం ఏంటి?
0: ఉంది. ప్రాణాయామ అంటే యోగాలో ప్రధానమైనది. మామూలుగా మన జీవితంలో గాలిని తీసుకుంటాం, వదిలేస్తాం. ఈ ప్రాణాయామాలో ఎలా అంటే పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం అనే వీటి ద్వారా గాలిని తీసుకుంటాం, వదిలేస్తాం. అది ఎలా అంటే 4:2, 5:2 నిష్పత్తిలో చేస్తే ఇది సరిపోతుంది. ఈ ప్రాణాయామ అనేది ప్రతిరోజు ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి.
1: శృతి గారు, మీరు ఇప్పుడు చెప్పండి, బరువు తగ్గడం కోసం చాలామంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బరువు తగ్గడం కోసం ఎటువంటి యోగాసనాలు అందుబాటులో ఉన్నాయి? అలాగే ఈ మధ్యలో మనం ఎక్కువగా చూస్తున్నాం బరువు తగ్గడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం జిమ్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉన్నాము. జిమ్కి వెళ్ళడానికి యోగాసనాలు వేస్తే రెండింటిలోనూ ఆరోగ్యం వస్తుంది, కాకపోతే ఉన్న తేడా ఏంటి?
2: అవును, మీరు అన్నమాట నిజమే. బరువు తగ్గడానికి మనం ఒక చిన్న సూర్య నమస్కారం చేస్తే సరిపోతుంది. అది 5 టైమ్స్ అయినా చేయొచ్చు, 2 to 5 టైమ్స్ ఎన్నిసార్లైనా మనం చేయవచ్చు. మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా జిమ్కి ఉన్న యోగాకి ఈ రెండింటి మధ్యలో, జిమ్కి వెళ్తే ఏంటంటే ఫిజికల్ బాడీ మాత్రమే ఉంటుంది, కానీ ఫిజికల్గా మంచి మజిల్స్ అంతే అని అనుకుంటారు. కానీ యోగాలో ఏంటంటే మనకి మెంటల్గా అయినా, మానసికంగానైనా, శారీరకంగానైనా చాలా పీస్ఫుల్గా ఉంటారు.
1: శృతి గారు బాగా చెప్పారండి. ఇప్పుడు రమాదేవి గారు, మీరు చెప్పండి, సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళని మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎటువంటి యోగాసనాలు వేయడం ద్వారా ఎంతో కొంత ఉపశమనం పొందుతారు వారు?
0: అవునండి, దీర్ఘకాలిక రోగాలు అంటే చాలామందిలో భయం ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రోగాలను కూడా మనం ఈ యోగాలో తగ్గించుకోవచ్చు, పూర్తిగా కూడా తగ్గించుకోవచ్చు. బీపీ, షుగర్, థైరాయిడ్, వీటిని దీర్ఘకాలిక రోగాలు అంటారు. ఈ రుగ్మతలకి ప్రాణాయామాలో విభాగ ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ, ముద్ర ప్రాణాయామ చేస్తే చాలా రిజల్ట్ చూస్తామండి. రోజుకి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఈ ప్రాణాయామాలు అలవాటు చేసుకోవాలి. ఇవి చేయడం వల్ల వీటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు.
1: బాగా చెప్పారు రమాదేవి మేడం గారు. మేడం శృతి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, యోగా సాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే సాధనతో పాటు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అంటే సాత్విక ఆహారానికి ఏదైనా ప్రాధాన్యత ఉందా? కొంచెం ఈ వివరాలు చెప్పండి.
2: అవునండి, సాత్విక ఆహారం తినడం వల్ల మన బాడీ అనేది చాలా కంట్రోల్గా ఉంటుందండి. ఇప్పుడు మాంసాహారం తింటే ఏంటంటే ఆ మసాలా లాంటివి తినడం వల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వడం చాలా కష్టంగా అవుతుంది. అదే మనం సాత్విక ఆహారం తింటే ఏంటంటే ఈజీ డైజెషన్ అవుతుంది, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నీ కూడా, న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకి మంచిగా గెయిన్ అవుతాయి. సో సాత్విక ఆహారంలో ఏం తింటే మంచిది అని మీరు అడిగితే దాంట్లో క్యారెట్, బీట్రూట్, మొలకల లాంటివి, ఇలాంటివి తింటే చాలా మంచిదండి.
1: అలాగే రమాదేవి మేడం గారు, మీరు చెప్పండి, స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, కాలేజీలో చదివే పిల్లలు కావచ్చు, ఏకాగ్రత పెరగడానికి లేదంటే జ్ఞాపక శక్తి పెరగడానికి యోగాలో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి? అలాగే వయోవృద్ధులు, పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఎక్కువగా ఈ నొప్పులతో బాధపడే వాళ్ళకి అసలు వాళ్ళు యోగా చేయొచ్చా? చేస్తే ఎటువంటి ఆసనాలు అందుబాటులో ఉన్నాయి?
0: యోగాలో ప్రతిదానికి, ప్రతి ప్రాబ్లంకి పోగొట్టుకోవడానికి చాలా ఉన్నాయండి. ప్రాణాయామం ఉంది, ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళు ఏకాగ్రత కోసం ప్రాణాయామ అలవాటు చేసుకున్నట్టయితే, అంటే అనులోమ విలోమ అనే ప్రాణాయామం ఉంటుంది, అది రోజుకు 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు చేయగలిగితే చాలా మంచి ఏకాగ్రత పెరుగుతుంది. దాంతోపాటుగా 5 నిమిషాలు రోజుకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఉదయం లేదా సాయంత్రము 5 నిమిషాలు పిల్లలతో ధ్యానం చేయించాలి. ఆ ధ్యానం చేయించడం వల్ల మానసికంగా వాళ్ళు దృఢంగా తయారవుతారు. కాబట్టి పిల్లల్లో వచ్చే

0: సమస్యలు ఈ రెండింటితో మనం పోగొట్టుకోవచ్చు.
1: అలాగే వృద్ధుల విషయంలో
0: చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు యోగా చేయొచ్చండి. అపోహలు ఏమీ వద్దు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళు చేయలేని వారు వాళ్ళు కూర్చొని కూడా ఆసనాలు ముద్రలు చేయవచ్చు. కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చొని కూడా వాళ్ళు ముద్రలు చేయవచ్చు. ఈ ముద్రలు చేయడం వల్ల కూడా వారికి ఉన్న సమస్యల్ని పోగొట్టుకోవచ్చు. ఈ ప్రాణాయామ చేసిన వాళ్ళలో వివేకానంద, గౌతమ బుద్ధ వీళ్ళంతా ఇవి చేసే కదండి చాలా గొప్పవారైపోయారు. వాళ్ళు ఉన్న ఏకాగ్రతని ఎంత పెంచుకున్నారో మీకు తెలుసు. కాబట్టి ప్రాణాయామ ప్రతి ఒక్కరి జీవితంలో అలవాటు చేసుకోండి, దీని పూర్తి ఫలితాలు పొందండి.
1: అలాగే శృతి గారు మీరు చెప్పండి, మామూలుగా ఈ రోజులలో యోగా కానీ ఏదైనా ఒక అలవాటు చేసుకోవడానికి జనాలు ఎక్కువగా సోషల్ మీడియాని ఆశ్రయిస్తున్నారు. అది యూట్యూబ్ అయినా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ఏదైనా కానివ్వండి, దీన్ని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. యోగాను కూడా అలాగే సాధన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో చూసి చేసే యోగా సాధనకు, గురు సమక్షంలో చేసే యోగా సాధనకు ఏదైనా తేడా ఉంటుందా? ఉంటే ఎటువంటి తేడా అది?
2: అవునండి, నిజమే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ లేదా యూట్యూబ్లో చూస్తూ చేయడం అవుతుంది. ఏంటంటే దీనికి ఎక్కువగా గురువుగారు లేకపోవడం వల్ల, వాళ్ళకి సమయానికి దొరకపోవడం వల్ల ఇలా చేస్తున్నారు. కానీ దీంట్లో ఏంటంటే గురు సమక్షంలో చేయడమే చాలా మంచిది. మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి గురువుగారు మనకున్న ప్రాబ్లమ్స్కి ఎలాంటి ప్రాణాయామం అనేది మంచిది లేదా ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది అనేది చూసి చెప్పడం జరుగుతుంది గురుగారు. కానీ మనం ఒక రీల్ చూస్తూ లేదా ఒక యూట్యూబ్లో చూస్తూ చేస్తున్నామంటే, వారు ఒక వీడియో పెడితే ఆ వీడియో చూస్తూ డైరెక్ట్ ఫాలో అవ్వడం అవుతుంది. కానీ మనం ఆ కరెక్ట్ పోస్చర్ పెడుతున్నామా లేదా అనేది వాళ్ళు చెక్ చేయరు. కానీ గురువుగారు ఏంటంటే, మనం కరెక్ట్ పోస్చర్ పెడుతున్నామా లేదా మనకి ఏదైనా ప్రాబ్లం పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకు తగ్గట్టు వాళ్ళు చేపియడం అవుతుంది. లేదా మనకి ఏదైనా బ్యాక్ పెయిన్ ఉంటే లేదా నీ ఇంజురీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం కింద కూర్చోకూడదు, అట్లాంటివి గురువుగారు చెప్తారు. లేదు, మీరు కింద కూర్చోకూడదు, చైర్ ఆర్ సోఫాలో కూర్చొని చేయవచ్చు అని. మన రీల్స్ చూసేదానికి గురుగారితో చేసుకునేదానికి ఇది తేడా అండి.
1: సో అంటే గురు సమక్షంలోనే యోగా సాధన చేయడం మంచిది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ పీసీఓడి అని ఒక పదం వాడారు. అంటే సాధారణంగా మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలలో పీసీఓడి కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సాధారణంగా మహిళల్లో వచ్చే సమస్యలకు ఏవైనా యోగా సాధనాల ద్వారా ఉపశమనం లభిస్తుందా? లభిస్తే ఎలాంటి?
2: అవునండి, కొందరు అనుకుంటారు మహిళలు ఏంటంటే, యోగా ఇలాంటి సమయంలో మనకి ఎవ్రీ మంత్ వచ్చే సమయంలో ఇలాంటి సమయంలో చేయకూడదేమో అని అనుకుంటారు. కానీ అది తప్పండి, అట్లా కాదు. చేయవచ్చు, యోగా అనేది ఎలాంటి వారైనా కూడా చేయవచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా చేయవచ్చు. మనకి పీసీఓడి అయినా మహిళలకు ఉండే ఎలాంటి ప్రాబ్లంకి అయినా కూడా చిన్మయ ముద్ర, మలాసన, బద్ధకోనాసన ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి మహిళలకు అనేవి.
1: బాగా చెప్పారు శృతి గారు. అంటే సాధారణ గృహిణీలు సైతం చిన్న చిన్న యోగా సాధనాల ద్వారా వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చు. మేడం, మీరు ఇప్పుడు రమాదేవి మేడం, మీరు చెప్పండి, అసలు ఇంతసేపు మాట్లాడుతున్నాం మనం యోగా గురించి, అసలు యోగాలో అష్టాంగ యోగా అంటే ఏంటి మేడం?
0: అవునండి, యోగా అనగా అష్టాంగ యోగం. ఇది 8 అంగాలతో కూడినదే యోగా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటి సమ్మేళితమే యోగా. ఈ 8 అంగాలని అధ్యయనం చేయడం వల్ల ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
1: చాలా బాగా చెప్పారు రమాదేవి మేడం గారు. అందరూ కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నాను. శృతి గారు, యోగాను ఇప్పుడిప్పుడే ప్రారంభించాలనుకునే వారికి మీరిచ్చే సలహాలేంటి? అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, యోగా చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఏమైనా ఉందా? అంటే ఈ సమయంలోనే యోగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అలాంటి సమయం ఏదైనా ఉందా? అలాగే యోగా చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ ఎటువంటి ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఆ విషయం గురించి?
2: ఏంటంటే యోగా స్టార్ట్ చేయాలనుకునే అందరికీ నా చిన్న సలహా ఏంటంటే, పర్ఫెక్ట్గా చేయాలని టెన్షన్ పడకండి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగా కోసం కేటాయించితే చాలు. మీ శరీరం మరియు మనసు రెండు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్న స్టెప్స్తో ప్రారంభించండి, రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే మంచి మార్పు మీరే గమనిస్తారు. మొత్తం రోజులో మనం మార్నింగ్ టైం అంటే ఉదయం సమయంలో యోగా చేస్తే చాలా మంచిదండి. ఎంత సమయం చేస్తే మంచిది అని అంటే 15 నుంచి 20 వరకు చేస్తే చాలా మంచిది. ఇంకొకటి, మీరు ఇప్పుడు అడిగిన

0: దాంట్లో ఫుడ్ తీసుకున్న తర్వాత అని చెప్పేసి అంటే ఖాళీ కడుపుతో యోగా చేస్తే చాలా ప్రయోజనాలు కనిపిస్తాయండి. ఇన్ కేస్ కొందరు ఏంటంటే మర్చిపోయి అయ్యో అన్నం తినేసాం ఫుడ్ తీసుకున్నాం అనుకుంటే 3 అవర్స్ తర్వాతనైనా చేయొచ్చు, లేదా బిఫోర్ ఫుడ్ తీసుకునే 3 అవర్స్ ముందైనా చేయొచ్చు.
1: ఓకే, చివరగా శృతి గారు మీరు చెప్పండి, అసలు మనము ఈ యోగా గురించి అంతా ఎందుకు ఈ చర్చ చేస్తున్నామంటే, ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనము ప్రతి సంవత్సరం, దాని గురించిన విశేషాలు ఒకసారి చెప్పండి.
0: ఇప్పుడు మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందామండి. 2014 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రసంగించి ఒక ప్రత్యేక యోగా డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని సూచించారు. ఆ ప్రతిపాదనకు అనేక దేశాలు మద్దతిచ్చాయండి. దాని ఫలితంగా యునైటెడ్ నేషన్స్ 21 జూన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది. 2015 21న మొదటిసారి ప్రపంచం అంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. జూన్ 21ని ఎందుకు ఎంచుకున్నారు అసలు అది తెలుసుకుందాం. జూన్ 21ని ఎంచుకోవడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉందండి. ఈరోజు సంవత్సరం మొత్తంలో అత్యంత పెద్ద పగలు ఉన్న రోజుల్లో ఒకటి. భారతీయ సాంప్రదాయం ప్రకారం కూడా ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు. ఈరోజు ప్రపంచంలో 190 కన్నా ఎక్కువ దేశాలలో లక్షలాది మంది కలిసి యోగా చేస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగా ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ మరియు అనేక దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది.
1: ఇంతవరకు యోగా దైనందిన జీవితంలో పోషిస్తున్న అద్భుతమైన పాత్ర గురించి, అలాగే యోగా ప్రాముఖ్యత గురించి ఈ చర్చా కార్యక్రమంలో మన శ్రోతలకి అనేక వివరాలు అందించిన యోగా టీచర్లు నామని రమాదేవి గారికి, అలాగే చెల్పూరి శృతి గారికి ఆకాశవాణి తరపున నమస్కారాలు. చివరగా ఒక్క మాట, మన శరీరం ఒక దేవాలయం, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మనందరం మనకి మనం ఇచ్చుకునే ఒక అద్భుతమైన కానుక. యోగా అంటే కేవలం శరీరాన్ని వంచడం కాదు, శారీరక దృఢత్వాన్ని సాధించడమూ కాదు. యోగా అంటే ఆలోచనలను సరైన మార్గంలో పెట్టడం, నిరాశను వదిలేసి ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేయడం. వీటన్నింటినీ సాధించడానికి యోగా ఒక దివ్య ఔషధం. యోగా అనేది ఒకరోజు చేసే పండుగ కాదు, జీవితాంతం మనందరం కొనసాగించాల్సిన ఒక మంచి అలవాటు. యోగా మనందరి జీవితంలో ఒక భాగం కావాలని ఆశిస్తూ మరొక్కసారి శ్రోతలందరికీ ఈ నెల 21వ తేదీన జరుపుకోనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.
2: మీరింతవరకు ఉదయతరంగిణిలో యోగాతో ఆరోగ్యం ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇంతవరకు విన్నారు. చర్చలో పాల్గొన్నవారు శ్రీమతులు నామని రమాదేవి మరియు చెల్పూరి శృతి. మరి ఈ ఉదయతరంగిణి కార్యక్రమంలో ఓ సినీ గీతం విందాం. స్టైల్ ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు కార్తీక్ పాడిన పాట, పాట రాసింది చిన్ని చరణ్, గీతం సంగీతం మణిశర్మ.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పోలెపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: గల్గల్

0: జానపద సంగీత కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో పోలేపాక తిరుపతి బృందం అల్పించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక పాట విందాం.
2: వెన్నెల

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: జానపద సంగీత కార్యక్రమంలో పోలేపాక తిరుపతి బృందం ఆల్పించిన చివరి పాట విందాం.

ఎఫ్ఎంఎన్ 103.8 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో పోలిపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు పడిన పాట. పాట రాసింది రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

చిత్రసీమల తర్వాత పాట సార్ వచ్చారు ఈ చిత్రం కోసం. ఖుషి మురళి, శ్వేత మోహన్ దాస్ మరియు చిన్న పడిన పాట. పాట రాసింది చంద్రబోస్, సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

వార సురుచిత్రం కోసం ఎస్ఎస్ తమన్ మరియు ఎస్కే మానసి పడిన రామజగసే శ్రీతం సంగీతం ఎస్ఎస్ తమన్.

0: చిత్రసీమలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలో మరొక పాట విందాం. అభినందన చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 100.5 MHz పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో కొన్ని వాన చెప్పటలు విందాం.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

చిత్రసీమలో మీరు విన్న పాట త్రిబుల్ ఆర్ చిత్రం నుండి ప్రకృతి రెడ్డి పాడిన శుద్ధల అశోక్ తేజ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో తర్వాత పాట సుందరకాండ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. పాట రాసింది వేటూరి, సంగీతం సమకూర్చింది ఎంఎం కీరవాణి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమల తర్వాత పాట డమరుకం చిత్రం కోసం హరిహరన్ మరియు చిత్రపడిన పాట. పాట రాసింది రామజుగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చెప్పవే చిరుగాలి ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. పాట రాసింది చైతన్య, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: చిత్రసీమలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: సూర్యవంశం చిత్రం నుండి చిత్రపడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమలో చివరగా విందాం తొలిముతు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరు గీతం స్వరాలు సమకూర్చింది ఇళయరాజా.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ మెరేజ్లతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది July 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలు ఈ ఒప్పందం కల్పిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి

అవకాశాలు కల్పిస్తూ సామాజిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ హేమంత్ సహోదేవ్రావుతో కలిసి ప్రారంభించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు ముప్పున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. వరద ముంపుకు గల కారణాలు పరిశీలించారు. అక్కడికక్కడే పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించారు. గత వర్షాకాలంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో నేడున్న పరిస్థితులు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ నవజాత శిశువు మరణించినట్టుగా వచ్చిన వార్తను టీజీ హెచ్ఆర్సీ సభ్యురాలు ప్రవీణ్ సుమూటగా పరిగణలోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఒక నర్సు ప్రసవం జరిపినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్వన్ ఆదేశించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని టీజీ టెట్ కన్వీనర్ తెలిపారు. ఈ నెల 16-17 తేదీలు నిర్వహించిన 4 సెషన్స్లో మొత్తం 63,351 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించగా 46,370 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 73.19% నమోదైంది. ఈరోజు పరీక్షలు 16 జిల్లాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 40 సెకండ్లు ఎవర్గ్రీన్ హిట్స్కి స్వాగతం. మరి మంచి మంచి పాటలు అడగండి, నేను వెంటనే ప్లే చేస్తాను, విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. కార్యక్రమంలో ముందుగా వినేద్దాం ఆర్మూర్ చరిత కాలనీ నుంచి రంగాచారి, నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, భాను, రియాన్స్ వీళ్ళందరూ కోరుతున్న పాట. ఇళయరాజా సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం చిత్రం ఘర్షణ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నీరాజన మూవీ కోసం ఎస్ జానకి ఆలపించిన సీనారాయణ రెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు గజ్వేల్ నుండి శ్రీల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియోకు ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బీరవెల్లి నుంచి జింధం రవి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, సికింద్రాబాద్ నుంచి ఉమామహేశ్వర్, వైష్ణవి, ఉదయలక్ష్మి వీరందరూ కోరుతున్న పాట మేజర్ చంద్రకాంత్ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జాలాది గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

జంతుకు కట్టాలి రా శిస్సు, నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్ట జీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిస్సందు కట్టాలరా. అని ఫళ ఫళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు బట్టి చల్ల దొరగా డెప్పడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్రని పుల తండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం శివకొట్టి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ కోరుతున్నారండి. చిల్లర దేవుళ్ళ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: కోటి సంగీత సారథ్యంలో శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. వీరందరి కోసం మరి నువ్వే కావాలి మూవీ నుంచి ఈ సాంగ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో బాబా సైగల్ మురళి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి వినిపించమంటున్నారు. ఆదిబట్ల నుంచి గోపీకృష్ణ, ఉమాదేవి, జిల్లెలగూడ నుంచి హరినాథ్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి, అక్షర, కృష్ణ, మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఇట్లు నీ ఎన్నెల మూవీ కోసం రాజేష్ ప్రియా ఆలపించిన రాజ్ కుమార్ గీతం, సుందర్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: భూదేన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగందుల పద్మశాల, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్ చిన్మయ్య ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, గోపి సుందర్ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల
0: విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకొని ఈ చారిత్రాత్మక

0: సృజనాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
5: యాదాద్రి వల్లిగొండి మండలం నుంచి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనూజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి వీరందరూ కోరుతున్న పాట నీ స్నేహం కోసం. ఉష ఆలపించిన సిరివిందల గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: マネジェネレンジェネ。శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ విని బాగా ఎంజాయ్ చేశారు కదా. స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలుగా వస్తుంది. మా నెక్స్ట్ ఆర్జీ రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయి అంటూ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. అయితే భారత్లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. చమురు ధరల నిర్ధారణలో పలు అంశాలుంటాయని, హర్ముజ్ తెరుచుకున్న ముడి చమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు 12,000 కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్కులో వన మహోత్సవం ప్రారంభించి మొక్కు నాటనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 కోట్లకు పై విలువైన అటవీ, పర్యావరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం

కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ క్యాబినెట్ విధానం అమల్లో ఉంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సిఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. హిమోఫిలియా బాధితులకు అవసరమయ్యే మందులు ఉచితంగా అందించాలని, ఎమిసిజుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టుగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి పేర్కొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నిటీస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మీటా సింగ్ కన్వర్ సంతకాలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ పిస్టల్ 2026 పోటీల్లో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈషా సింగ్ని ముఖ్యమంత్రి సత్కరించి అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04 అవుతోంది. అందరికీ గుర్తుకొస్తున్నాయి, కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు సింగర్ స్పెషల్లో మంచి మంచి పాటల్ని వింటూ మంచి సింగర్ గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? రైట్, ఒక మంచి పాట వినేసి మన కార్యక్రమాన్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక చిన్న స్పాట్, మంచి సాంగ్, ఆ తర్వాత మళ్ళీ కీర్తి విల్ బి బ్యాక్. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉన్నాం మరి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి దాట్ వండర్ఫుల్ సింగర్ సునీత గారు. అసలు తన గురించి నేను ఏం చెప్పాలి? వాట్ కెన్ ఐ సే? మనకు తెలుసు తను పాడే విధానం, మాట్లాడే విధానం, హోస్ట్ చేసే విధానం, అన్నింటికీ మనం ఫ్యాన్సే, అవునా? ఇవన్నీ చూస్తూ బోల్డ్ అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి సింగర్ సునీత గారి గురించి ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నామన్నమాట. మరి తనదైన శైలిలో ఆలాపించేటువంటి నేర్పు గల నేపథ్య గాయని మనల్లో ఒకరు సునీత గారు. 17 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియో నుండి లలిత సంగీతం విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకున్నటువంటి సింగర్ ఆవిడ. తన గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం మరో మంచి పాట వినేసి. ఏమంటారు, స్టే ట్యూన్డ్.
3: గుర్తుకొస్తున్నాయి

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జతపరిచి 0402324085852, 2324085259552 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. మెలోరియస్ వాయిస్, చక్కటి ఉచ్చారణ, ఆ తర్వాత పాట మధ్యలో చిన్న చిన్న నవ్వులు, ఇలాంటివి మనకు వినిపిస్తూ ఒక పాట మనం విన్నామంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు సునీత గారు పాడిన పాటే ఇది అని. కదా, అంతగా అడిక్ట్ అయిపోయాం తన వాయిస్కి, ఆ పాడే విధానానికి, అన్నింటికీ కూడా. అయితే దీని వెనకాల కూడా బోల్డన్ని స్టోరీస్ ఉన్నాయి. అయితే ఆ స్టోరీస్ కంటే ముందు, అంటే గులాబీ చిత్రం, ఆ చిత్రంలోని పాట, ఆ పాట తీసుకొచ్చినటువంటి స్పెషల్ మ్యూజిక్, మ్యాజిక్, వీటన్నిటి గురించి కూడా మనం

0: మాట్లాడుకోవాలి. తన ప్రయాణపు అంటే పాటల ప్రయాణపు జీవితంలో ఇదొక మైలురాయనొచ్చు. ఎందుకంటే అక్కడి నుండే కదా తన యొక్క పాటల ప్రస్థానం మొదలైంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. 1995లో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాట అవకాశాలని ఎన్నింటినో మళ్ళీ తన వరకు చేరేంతవరకు, ఐ మీన్ తన వరకు చేరేలా చేసినటువంటి పాట అన్నమాట. మంచి అవకాశాలు, అలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడేటువంటి ఆపర్చునిటీ కూడా, అవకాశాలే కదా, అలాంటివి తీసుకొచ్చి పెట్టేసిందనమాట. సింగర్గా మాత్రమే కాదు, పలు కార్యక్రమాలకి యాంకర్గా, హోస్ట్గా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సింగర్ మన సునీత గారు. అలాగే ఎంతోమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పినటువంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలిసిన కథలే, కానీ ఈ కథలు ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటూ చక్కని పాటలు వినేద్దామా మరి? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ని జత చేసి 0402324085223240853295059 ఈ నంబర్లకి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకి సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో చక్కని పాటలు వింటున్నారు కదా. మరి అఫ్కోర్స్ మరి మీకు కూడా నచ్చినటువంటి సాంగ్స్ బోల్డ్ అని ఉంటాయి కదా, ఎంజాక నాకు మెసేజ్ చేసేయచ్చు 0402324082 నెంబర్కి. చాలామంది మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ పంపిస్తున్నారు, అండ్ స్టిల్ వెయిట్ చేస్తాను ఇంకా ఎలాంటి పాటలు వస్తాయా అని. అండ్ డెఫినెట్లీ మా కోసం గులాబీ సినిమాలో నుంచి పాట ప్లే చేయరు ప్లీజ్ ప్లీజ్. ఇన్ని పాటలు వినిపించిన తర్వాత ఖచ్చితంగా ఆ పాట ఉండాల్సిందే, మేము వినాల్సిందే అంటూ అన్నీ చెప్పేస్తున్నారు. ఇంత స్పెషల్గా మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వినిపిస్తాం కదా. సో మరి సునీత గారి లైఫ్లో కూడా బెస్ట్ సింగర్ అండ్ ఇంత చక్కగా పాడుతుందో లాంటి కాంప్లిమెంట్స్ వచ్చి ముందు బోల్డ్ అన్ని కామెంట్స్ కూడా ఎదుర్కొన్నారు. ఎదిగే క్రమంలో తను చూసినటువంటి లైఫ్ చాలా డిఫరెంట్ అండ్ ఎదిగిన తర్వాత వాటిని తను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కూడా చాలా చాలా డిఫరెంట్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. ఇప్పుడు ఒక చిన్న స్పాట్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి.

0: വിവിധ ഭാരതി FM 102.8.
1: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం, క్షమించాలి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్ళలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ని జతచేసి 0402-324-08-2-324-08-2-5-2-9-5-2-3 ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరు మీ సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఈ వాయిస్ ఏంటి? ఇంత ఫాల్స్ వాయిస్ లాగా అనిపిస్తుంది. ఏంటో హై టోన్ సరిగ్గా పలకట్లేదు, అంత పర్ఫెక్ట్గా లేదు. ఇలాంటి బోల్డ్ అన్ని కామెంట్స్ అండ్ స్టార్టింగ్లో పాట వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలు బోల్డ్ అని తనకు వెల్కమ్ చెప్పాయంట. అప్పుడు నిజంగా నేను పాడడంలోని ఏమైనా డిఫెక్ట్ ఉందా అని తనకి తను పలుమార్లు చెక్ చేసుకొని మళ్ళీ ది బెస్ట్ ఇవ్వాలి అని అప్రోచ్ అయినటువంటి ఆ డేస్ కూడా చాలా చాలా ఉన్నాయట సునీత గారి కెరియర్లో. మరి వాటిని తను ఎలా అధిగమించుంటుంది మాట్లాడుకుందాం ఒక మంచి పాట.

0: ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో.
0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్.

0: వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సో తను ఫేస్ చేసినటువంటి ఆ చిన్న చిన్న ఈజ్, ఐ మీన్ ఆ బ్లాక్స్ని కూడా తను ఇలా క్లియర్ చేసుకుంది అంటే తను కూడా కొంతమంది సజెషన్స్ తీసుకునిందనమాట. ఎలాగా? ఎందుకంటే ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసినప్పుడు దాని నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. 3000కు పైగా పాటలు, ఒకటి కాదు రెండు కాదు 750 సినిమాల్లో దాదాపు అన్నింటిలో ది బెస్ట్ అనిపించినటువంటి వాయిస్ హీరోయిన్స్కి, అలాగే ఎంతో బెస్ట్ కెరియర్గా రాణించేందుకు మొదలైనటువంటి హోస్టింగ్ అండ్ యాంకరింగ్ వీటన్నింటికీ కూడా ఆ బ్రేక్ తనకి చాలా హెల్ప్ అయింది. ఆ బ్రేక్ ఎవరు అంటే సింగర్ జానకమ్మ గారు. ఎందుకంటే తన కెరియర్లో కూడా తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ని సునీత గారితో షేర్ చేసుకోవడం అదే తన సక్సెస్కి బెస్ట్ స్టేజ్, స్టెప్ ఆర్ వాట్ ఎవర్ అలాగా మార్పు చెందిందన్నమాట. ఇందుకీ ఏమిటా విషయం, ఏంటా సలహా తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
2: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఫస్ట్ టైం పాట పిక్చరైజేషన్ కంటే ముందు రికార్డింగ్ అయింది, సింగింగ్ అయిపోయింది. సినిమాలో ఈ పాట పెట్టేద్దాం అని డిసైడ్ అయ్యి ఫస్ట్ కొంతమందికి వినిపించారు. విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏంటో ఒక సాడ్ సాంగ్లా ఉంది, అసలు బాగాలేదు, ఈ పాటే ఈ సినిమాకి మైనస్ అవుతుంది, తీసేయాల్సిందే అని అన్నారంట. ఏం చేయాలో డైరెక్టర్కి అర్థం కాలేదు. కానీ ఆ పాట విన్నది మొదట్లో అందరూ అబ్బాయిలే. ఆ తర్వాత ఒక అమ్మాయిని పిలిచి ఈ పాటను వినిపించారట డైరెక్టర్. తను ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఇంత మంచి సాంగ్, ఎంత బాగుందో అని మెచ్చుకుందట. ఫైనల్గా ఏమైందంటే కట్ చేస్తే ఆ పాటని సినిమాలో పెట్టారు. సినిమాకి ఆ పాట అసెట్గా మారింది. అంతేకాదు ఇప్పటికీ బోల్డ్ అన్నిసార్లు, బోల్డ్ ఎంతమంది రిపీటెడ్ మోడ్లో వినేటువంటి పాట, అలాగే వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని ఆ పాటతో కనెక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఆ పాటే గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు. 1995లో ఫస్ట్ టైం సినిమాకి పాడినటువంటి ఈ పాట ఇప్పటికీ ఇంకా అలాగే మెలోరియస్గా ఉండిపోయిందన్నమాట. మరి ఆ పాటే ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమాట. బాగుంది కదా? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి. ఆ డైరెక్టర్ గారు ఎవరో చెప్పలేదు కదా. చెప్తా

0: ఆ సినిమాకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయనే ఈ పాట రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగం పాటని వినిపించడం అన్నమాట. సో మీరు కూడా ఇంకా ఆ మెలోడియస్ ఫీల్లోనే ఉన్నారా? కమ్ బ్యాక్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, చక్కని పాటలు వింటూ ఉన్నాం కదా. ఎలా అయితే మనం ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఎంట్రీ ఇచ్చేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ అవుట్ సైడ్, చెప్పులు ఎలా అయితే బయట విడిచేసి లోపలికి వెళ్తామో, అలా తనకొచ్చినటువంటి నెగిటివ్ కమెంట్స్ అన్నీ కూడా బయట వదిలేసి తను ఆ పాటకి ఎంతైతే న్యాయం చేయగలదో, తను ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చేటప్పుడు ఎంతైతే బెస్ట్గా ఇవ్వగలదో,

0: అన్నీ నేర్చుకుంది. ఇటువంటి సజెషన్స్ అన్నీ కూడా సీనియర్ సింగర్స్ దగ్గర నుంచి, స్పెషల్గా సింగర్ జానకమ్మ గారు తనకి ఇచ్చినటువంటి సజెషన్స్తో తను ఎంచుకున్నటువంటి పాటల రంగంలో, అలాగే మాటల రంగంలో కూడా చక్కని ఆపర్చునిటీని గ్రాప్ చేసి బోల్డ్ అంతమందికి ఇలా కెరియర్ని కంటిన్యూ చేయాలనేటువంటి సింగర్స్కి కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి కానీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచిందన్నమాట. అది సింగర్ సునీత గారి సక్సెస్ స్టోరీ. అదిలో ఒక డైలాగ్ నేను చెప్పనా, ఇది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి డైలాగ్. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి అని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తూ థియేటర్స్లో వినుంటామో కదా. అలాంటి ఎన్నో ఎంతో మంది హీరోయిన్స్కి చక్కని వాయిస్ ఇచ్చి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే వాయిస్ ఇచ్చి ఆ పర్టికులర్ రోల్కే ప్రాణం పోసినటువంటి సినిమాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి సునీత గారి స్టోరీ. మరి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని విన్నారు.

0: ఎస్టీ బీసీ సంక్షేమానికి సంబంధించిన టెండర్లలో 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని విమర్శించారు. 2 రోజుల్లో యూరియా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం తెలిపారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు. యాప్ వినియోగం, ఎరువుల కొనుగోలుపై రైతులకు సందేహాలుంటే 1800123-71-57 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జక్కుల అనంతలక్ష్మి కాలినడకన కోర్టుకు వెళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖల అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నైరుతి ఋతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్లు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా తెలిపారు. రాజీకి అనువైన క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూళ్లు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరు పక్షాలు చర్చించుకుని లోకదళ ద్వారా రాజీకి రావచ్చని తెలిపారు. అటవీ రెవెన్యూ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖరరెడ్డి ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో రాష్ట సమాచార కమిషనర్లు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ దీపక్తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టం 2025 అమలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది 664వ స్థానంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు 588వ గ్లోబల్ ర్యాంకును కైవసం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పే పిలుపునిచ్చారు. ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు నిర్వహించిన 2K రన్ను ప్రారంభించారు. పర్యాటకంలో అడవి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులను ఆకర్షించే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో త్రివేణి ఎకోపార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం వర్చువల్గా విధానంలో ప్రారంభిస్తారు. 200 ఎకరాల్లో అటవీ శాఖ ఈ ఎకోపార్క్ను ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి మార్కెట్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పే అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. పర్యావరణ హిత, కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026 ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చేసాం మనము. సో అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి యూనో ప్రోగ్రామ్. అలాగే అలా క్వశ్చన్ అడగగానే బోల్డ్ అని ఆన్సర్స్ రివీల్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ ఒక్కసారి అలా చెప్పాల్సినటువంటి ప్రోగ్రామ్ 04023240852 నెంబర్కి నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి మరి హ్యాపీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నాను. ఏంటంటే, ఆల్రెడీ మనం బోల్డ్ సార్లు చూసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియాలి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా మనందరికీ తెలుసు. అయితే ప్రొడ్యూసర్గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు, అంటే అఫ్కోర్స్ ఆ తర్వాత చాలానే చేశారు. అయితే తను ప్రొడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ సినిమా ఏంటి? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ చేసేయండి తొందరగా ఈ పాట అయిపోయేలోపు. స్టే ట్యూన్డ్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: రైట్ అండ్ బోల్డ్ అనే మెసేజెస్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ లెట్ మీ చెక్ అవుట్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ చాలామంది పంపించేశారు అండ్ అందులో ఏది కరెక్ట్ అనేది నేను కన్ఫర్మ్ చేస్తాను అన్నమాట. సో నేను కో ప్రొడ్యూసర్ అనలేదు, ప్రొడ్యూసర్ అని అన్నాను. బాలకృష్ణ గారు నర్సంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అండ్ క్వశ్చన్ వినగానే 2-2 times రిపిటేషన్ కావాలంటే తప్పకుండా అండ్ ఇప్పటి నుండి అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా నేను మీకోసం సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తా. రవీందర్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళు ఇంకా అంటే నేను 2 times రిపీట్ చేసిన తర్వాత మీరు పంపించేసేయండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హీరో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ డబుల్ యాక్టింగ్ చేసినటువంటి సినిమా ఏంటి? 04023-2408-52 నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇక హీరో నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా వచ్చేసి ఆ 2018లో. అయితే చాలామంది డీఫర్ దోపిడీ అని పంపించారు, అయితే అది కో ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఐ జస్ట్ ఆస్క్డ్ ఓన్లీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నమాట అండ్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. అంతేకాదు 2 national అవార్డ్స్ కూడా అందుకున్నటువంటి సినిమా అన్నమాట. మిస్ అయితే ఈసారి మళ్ళీ ఒకసారి చూసేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా మాట్లాడుకునే లోపు ఒక మంచి పాట అయితే వినేద్దాం. స్టే ట్యూన్డ్.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
5: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా

0: త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఎస్ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. నాయక్ సినిమా పేరు రైట్. చింతల్ శ్రీనివాస్ గారు రైట్, ఆన్సర్ చిలుకు నారాయణ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణ గారు, శైలజ, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్, కాల శ్రీనివాస్, శేషు, శ్రీరామ్, నరేంద్ర, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరున్నారు, బ్రహ్మయ్య కర్నూల్, వీక్లీ బజార్ నుండి మురహరి గారు, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ అండ్ పొన్నుగంటి రవి గౌడ్, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, అప్పలరాజు ఫ్రమ్ పెడన, గంగు మహేందర్, నెక్స్ట్ ఓకే అఫ్ కోర్స్ మనకి రెండు సినిమాలు కూడా ఉన్నాయి, దట్స్ యాక్సెప్టెడ్. అయితే నాయక్ని కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇద్దరు సేమ్ సీన్ షేర్ చేసుకోవడం అది ఉంటుంది కాబట్టి రైట్. అండ్ రవీందర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, నెక్స్ట్ సరిత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి మీరు ఆన్సర్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ని జత చేసి 0402324082, 0402324083, 0402955092 నంబర్లకు కాల్ చేసి మీరు మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు డాక్టర్ గారితో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: షో టైమ్ కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ నెక్స్ట్ నేను అడగబోయేటువంటి ప్రశ్న డైరెక్టర్ నాగ్ అశ్విన్కి సంబంధించినటువంటి ప్రశ్న. తను యాజ్ అ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన తర్వాత తను చేసినటువంటి ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఏంటి యాజ్ అ డైరెక్టర్గా? ఇది చాలామందికి కాస్త స్పెషల్ మూవీ, తక్కువ మందికే తెలుసు, బట్ స్టిల్ మీరు ఆన్సర్ చేసేస్తారు నాకు తెలుసు. 04023240852 నెంబర్కి ఒక మెసేజ్ చేసేయండి. అండ్ మీ సమాధానం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, మీకు ఒక మంచి పాట వినిపిస్తూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్.

0: వెబ్సైట్ ని సందర్శించండి.
1: వండర్ఫుల్. అండ్ సో అడిగినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం పంపించిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. 2015లో రిలీజ్ అయినటువంటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా నాగశ్వన్ కెరియర్లో తను తీసినటువంటి అతి తక్కువ సినిమాలైనా చాలా స్పెషల్, చాలా క్రేజ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి సినిమా. దూత్ కాశీ గురించి తెలియని చాలామంది, అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనుకోండి, డిస్కషన్ స్టార్ట్ చేసినటువంటి సినిమా అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా అంతా కూడా. అయితే ఇప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రం ఇప్పుడు రివీల్ చేసేస్తాను. నందిపేట నుండి వచ్చింది మెసేజ్ వెంకటేష్ గారు, అలాగే కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు, శ్రీకాళహస్తి నుండి భాస్కర్, అండ్ శ్రీకాకుళం నుండి కూడా భాస్కర్, ఇద్దరు భాస్కర్స్. నెక్స్ట్ చందంపేట నల్గొండ జిల్లా దామోజు వెంకటాచారి గారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుండి, రైట్ ఆన్సర్ గజ్వేల్ నుండి షేర్లు వెంకటేష్ అండ్ సిహెచ్ విజయ్ కుమార్, ఏకలవ్య నగర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది బిగిలి సమ్ డిఫరెంట్ పేరు వెంకటేష్ గారు, లక్ష్మయ్య జంగయ్య నామోని గ్రామం నుండి అజయ్ కుమార్ అండ్ నాగ్నాథ్ గుప్తా, కాళ్ళు శ్రీనివాసరావు, పాలెం పోలయ్య గారు, అలాగే మహబూబ్ నగర్ ముసాపేట నుండి మెర్సీ అండ్ నరేష్ పంపించారు, కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా, కళ్యాణ్ చారి రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య. నెక్స్ట్ పాలెం పోలయ్య, పొన్నం వెంకటేష్ గారు ఫిర్జాదిగూడ నుంచి, శ్రీకాంత్ నార్మూర్ నుండి, ప్రేమనాథ్ కళావతి, అప్పలరాజు ఫ్రమ్ పెడనా, సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు, శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు అండ్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, అండ్ దోర్నాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్ అండి. తక్కువ మెసేజెస్ వచ్చినా చాలా స్వీట్గా అనిపించాయి, చక్కగా పంపించారు అండ్ చక్కగా ఆన్సర్ చేశారు. చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఇది వచ్చినటువంటి సమాధానాలు అండ్ ఆన్సర్ చేసినటువంటి సమాధానాలు అన్నీ కూడా. అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇప్పుడు ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
3: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఇది ఇవాల్టి షో టైం. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. 2:15కి ఎగ్జాక్ట్లీ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా

ఫోన్ నెంబర్లు 0402324082, 0402324083, 0402955092 3. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: finals, where they will face the winner of the match between Chile and Korea on Saturday. Benchmark domestic equity indices were trading marginally up in the afternoon session today. The Sensex rose 158 points to 77,314, while the Nifty advanced 41 points to 24,127 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holding series of high-level meetings with leading French business leaders in Paris today, also to attend Viva Tech Summit this evening. Centre to construct over 26,000 kilometres of rural roads with allocation of more than 18,900 crore rupees in financial year 2026-27. Calcutta High Court refuses to stay West Bengal Speaker's decision to appoint Subrata Banerjee as Leader of Opposition. Memorandum of Understanding between the United States and Iran comes into effect, opens 60-day window for peace negotiations. And in hockey, India beat Uruguay 3-2, advanced to semi-finals in FIH Women's Nations Cup in New Zealand. And with that, we end the midday news.
1: స్టూడియో క్లోక్ లో సమయం 2:15. ఆకాశవాణి వివిధ భారతి. యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటారు.
2: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం దంతాల ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతు ఉన్నాం. మరి దంతాలు ఆరోగ్యంగా ఉండాలి, లేదా మనకు ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అయితే ఈ దంతాల ఆరోగ్యంతో పాటుగా మన నోటి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందా? ఈ నోటి ఆరోగ్యం అనేది మన శరీరానికి మన అంటే ఎలా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మీతో మాతో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలు సమస్యలు తెలియజేస్తే మీకు సమాధానం ఇవ్వడానికి గాను డాక్టర్ దీప్తి పంజాల గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు, అంటే దంత వైద్యులుగా, అలాగే శస్త్రచికిత్స దంత వైద్యులుగా ఉన్నారన్నమాట. అంటే దంతాలకు సంబంధించినటువంటి సర్జన్గా ఉన్నారు. కాబట్టి వారితోటి మీరు మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 040తో పాటుగా 2324085252, అలాగే 2324085853, ఇంకొకటి 040తో పాటుగా 2955059232. ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు డెంటల్ సర్జన్, కాబట్టి వారితో మీరు మాట్లాడవచ్చు. నమస్కారం అండి డాక్టర్ దీప్తి గారు.
5: నమస్కారం మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్
4: మేడం. మరి సాధారణంగా మనం ఏంటంటే అందరికీ ఈ పండ్లు అనేవి ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటాం, కానీ వీటికి ప్రత్యేకంగా మనకి దంతాలు ఆరోగ్యంగా ఉన్నాయి అని మనం ఎప్పుడు అనుకోవచ్చు ఎవరికి వారంగా?
5: ఫస్ట్లీ అవి హెల్తీగా ఉన్నాయి, పళ్ళు హెల్తీగా ఉన్నాయి అని మనకు ఫస్ట్ సైన్ ఇచ్చేది పుచ్చులు లేకపోవడం, పళ్ళు పుచ్చులు లేకపోవడం, పళ్ళు గట్టిగా ఉండడం, మన గమ్స్ హెల్దీగా ఉండడం, ఇవి మెయిన్ చిగుర్లు హెల్దీగా ఉండడం. ఇవి 3 మెయిన్ సైన్స్ మనకు. మన నోరు ఓరల్ క్యావిటీ హెల్దీగా ఉందని ఒక సైన్ మనకి. వీటిలో ఏది లేకున్నా, ఏది డిస్టర్బ్ అయినా మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు. పన్ను పుచ్చినా, పుచ్చు వరకే కాదు, పన్ను డిస్కలరేషన్ చిన్నగా కలర్ చేంజ్ అయినా నెక్స్ట్ అది పుచ్చులోకి మారుతుంది, పుచ్చు పన్నును లూజ్ చేస్తుంది, దాని తర్వాత అది మన చిగుళ్ళ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో అదొక ప్రాసెస్ కాబట్టి

0: మనం ఆ డిస్కలరేషన్ స్టార్ట్ అయినప్పుడే మనం జాగ్రత్త పడడం బెటర్.
1: ఓకే, అంటే డిస్కలరేషన్ అంటే మేడం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పండ్లు అనేసరికి అంటే పుచ్చడం అనేది ఎప్పుడు జరుగుతుందో సాధారణంగా అందరు గమనించారు. అది అంటే ఎవరికి వారు గమనించుకునేసరికి అది ఆల్రెడీ పుచ్చిపోయి ఉంటుంది అని చెప్పి అంటుంటారు. అయితే ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు శ్రోతలతో మనం మాట్లాడదాం.
0: ఓకే,
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్,
0: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి.
2: నమస్కారం. మా బాబుకి వాళ్ళు చిన్నప్పటి నుండి పళ్ళు ఒక కలర్ లో ఉంటదండి, ఇట్లా లైన్ లైన్ గా ఉంటది.
0: ఓకే, పళ్ళ కలర్ రావడమే అలా వచ్చిందా తనకి?
2: అట్లా వచ్చిందండి చిన్నప్పటి నుండి.
0: ఎన్ని ఇయర్స్ ఉన్నాడు బాబు?
2: ఇప్పుడు 46 ఉన్నాడు మేడం.
0: ఓకే, ఎక్కడండి మీ ప్రాపర్ ఏది?
2: ప్రాపర్ సెకండ్ మేడం.
0: ఓకే, అంటే ఇప్పుడు కొందరికి వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల పళ్ళలో కలర్ చేంజ్ అయిపోతుంది. అది జనరల్ గా జెనెటికల్ గా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది మనకి. సో పళ్ళ కలర్ అనేది మనకి ఇప్పుడు హెయిర్ కలర్, స్కిన్ కలర్ ఎట్లానో టూత్ కలర్ కూడా జెనెటిక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయలేము, కలర్ చేంజ్ చేయలేము. కలర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ దానికి వేరే టెక్నిక్స్, బ్లీచింగ్ అని, కలర్ చేంజింగ్, టూత్ వైట్నింగ్ అని వచ్చాయి. అవన్నిటి వల్ల సెన్సిటివిటీస్, మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో పళ్ళు క్లీన్ గా ఉన్నాయా, పుచ్చులు లేకుండా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా అన్నది మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అండి. అదే కలర్ చేంజింగ్ అన్నది చిన్నప్పటి నుంచి అది ఉంటే మనం చేంజ్ చేయలేమండి. అది సెన్సోడైన్ అనేది ఒక సెన్సిటివిటీ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనమాట. అది మన పళ్ళు జివ్వమంటే వాడాల్సింది, కానీ పళ్ళు కలర్ చేంజ్ అవ్వడానికి కాదు. కలర్ చేంజ్ అవ్వడానికి ఏం చేయలేము మనం, క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప.
2: అంతే,
0: పుచ్చుపళ్ళకు మాత్రం ట్రీట్మెంట్ చేయించాలి. కానీ
2: వైట్నింగ్ చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడింది మేడం.
0: ఓకే,
2: అప్పుడు బాల్ ఇట్లా ఫేస్ తల్లిగింది.
0: ఓకే,
2: మనకి ఇంట్లో ఏం చెప్పలేదు, చెయ్యలేదు. కొంచెం ఏజ్ పెరిగిన కొద్ది అందు పొద్దుగా లేవగానే ఇట్లా ఒక కలర్ లో.
0: సో అది ఇప్పుడు మీరు చెప్పింది పళ్ళన్ని ఒక కలర్, అలా కాదు. తను దెబ్బ తాకినందుకు, దెబ్బ వల్ల అంటే ట్రామా వల్ల వచ్చిన డిస్కలరేషన్ అది. సో అది మనము డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే తెలుస్తుంది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా. అది ట్రీట్మెంట్ చేయించుకొని దానికి క్యాప్ పెట్టి దాని ప్రకారం చేస్తారు. అది చేసి దాని మీద మళ్ళీ న్యాచురల్ గా పక్కన ఏవైతే కలర్ లో ఉన్నాయో ఆ కలర్ ప్రకారం మనకు క్యాప్ పెట్టేస్తారు. అప్పుడు అది న్యాచురల్ గా అయిపోతుంది.
2: కలర్ కోసం అనేసి వాడు తినే సోడా ఉప్పు కలిపి లేదమ్మా,
0: అట్లా చేయడం వల్ల మన పళ్ళ మీద ఎనామిల్ అనేది అరిగిపోతుంది అనమాట. సో అది అరగడానికి, తెల్లగా అవ్వడానికి అవ్వదమ్మా. ఇప్పుడు మీరు క్యాప్ పెట్టేటప్పుడే పళ్ళ కలర్ లో పెడతారు కదా, పక్క పళ్ళకి మ్యాచ్ అయ్యే కలర్ లో పెడతారు. సో మనకు ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఉంటది అది.
2: అంతే మేడం,
0: లేదమ్మా లేదు.
2: పుచ్చుపళ్ళు వస్తుంది అంటే ఏ రాత్రికో వస్తుంది మేడం. వచ్చినప్పుడు మార్నింగ్ లేస్తే
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
2: ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అండ్ ఒక పళ్ళు మాత్రము తీసేసినారు మేడం, ఆయన క్లిప్ వేసినారు అనేసి అడ్డం వస్తుంది అని సైడ్ లో ఒక పళ్ళు తీసేసినారు. ఇప్పుడు దానికి మనం ఒక పళ్ళు పెట్టుకోవాలంటే ఏం చేయాలి మేడం?
0: అంటే ఇప్పుడు క్లిప్ పెట్టారు కదా, క్లిప్ ట్రీట్మెంట్ అయిపోయే లోపు పళ్ళు సెట్ అవుతాయి అమ్మా, నోట్లో వరుస సెట్ అయిపోతుంది. అది అక్కడ స్పేస్ లేనందుకే వాళ్ళు తీసి క్రియేట్ చేస్తారు స్పేస్. సో అది ట్రీట్మెంట్ అయిపోయే లోపు మీకు సెట్ అవుతుంది, మళ్ళీ వేరే పన్ను పెట్టుకోవాల్సిన అవసరం పడదు.
2: అదే లెవెల్ అవుతుంది మెల్లిమెల్లిగా.
0: అదే
2: మీరు ఏం చెయ్యకండి, మీరు గమ్ము మీరు మంచిగా బ్రష్ చేసుకోండి డైలీ 2 times అంతే, ఇంకేం లేదు అని అన్నారు ఆయన. కానీ బాబు ఏమంటున్నాడు, అమ్మందరు పళ్ళు తెల్లబుద్ది నాడు బాధపడుతున్నాడు. దానికి ఏమైనా వేరే ఏమన్నా పైన ఎనామిల్ అని మీరేమో అన్నారు కదండి, క్లిప్ అట్లా అనేసి వైట్ గా, అది టెంపరీ అంట కదా.
0: అవునమ్మా, బ్లీచింగ్ టెక్నిక్స్, టూత్ వైట్నింగ్ అవన్నీ టెంపరీ అన్నమాట. అవి లాంగ్ రన్ లో మన పళ్ళని డామేజ్ చేస్తాయి కూడా.
2: వద్దు అన్నారు కూడా డాక్టర్, సరే రౌండ్ని ఏం కాదు, ఇప్పుడు ఏమో 46 అయిపోయింది, అన్ని అయిపోయినాక ఇంకెందుకు పళ్ళు గురించి బాధపడకు, 2 times తోము అని అంటే లాస్ట్ కి ఇప్పుడు నేను సెన్సోడైన్ తెచ్చిస్తున్నాను, అదే రన్నింగ్ చేస్తాను.

0: ఓకే,
1: అదే వాడుతున్నాం మేడం. పాపకేమో ఇక్కడ దౌడపళ్ళు జ్ఞానదంతం వచ్చిందంట మేడం ఒకటి.
0: ఓకే, ఎంత తన ఏజ్?
1: జ్ఞానదంతం ఆమె 40. ఓకే, 3 ఉంటుంది మేడం, 43
0: ఉంటుంది.
1: ఈ ఏజ్ లో ఏమో పళ్ళు అడ్డం వస్తుంది, ఏమైనా తింట కూడా ఇట్లా తలుగుతుంది.
0: అది ఇబ్బంది ఉంటే తీసేసుకోవాలమ్మా, తీసేస్తారు దాన్ని. అది ఇబ్బంది అవుతే మనకు తినడానికి ఇబ్బంది అవునప్పుడు తీసేయాలి. అప్పుడప్పుడు దానివల్ల పక్క పళ్ళు కూడా పుచ్చిపోతాయి. సో మనకు అది ఇబ్బంది కలుగుతుందంటే అది మనం తీయించుకోవడమే బెటర్.
2: హలో,
0: హలో,
2: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అండి, చెప్పండి.
2: ఎట్లంటే మేడం, నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఈ లాస్ట్ దంతం ఒకటి ఖరాబ్ అయింది.
0: ఓకే సార్.
2: అది అది ఉండొద్దు అంటే తీసేసాడు డెంటిస్ట్.
0: ఓకే,
2: ఆ తర్వాత పండుగను ఇంకొక పండుగ మధ్యన గ్యాప్ వచ్చింది మేడం. ఇంక సార్, ఆ గ్యాప్ లో ఏది తిన్నా కూడా ఫస్ట్ అలా జామ్ అవుతుంది, మళ్ళా తిన్నాక చేసినాక మళ్ళీ మనం క్లీన్ చేస్తేనే అప్పటి వరకు అవస్థ ఉంటుంది.
0: లాస్ట్ దంతం కదా, లాస్ట్ మధ్యలోదా?
2: లాస్ట్ తీసేసానండి, కుడి పక్క లాస్ట్. ఆ తర్వాత దంతానికి ఇంకో దంతానికి మధ్యన
0: ఓకే గ్యాప్ వచ్చిందా?
2: గ్యాప్ వచ్చింది. అది ఫస్ట్ కొద్దిగా ఉండే దాంట్లో, ఇక ఇట్లా మనం నెగ్లెక్ట్ చేస్తాం, పోయి జామ్ అయ్యేసరికి అది మళ్ళీ తీసే వరకు కూడా మనకు అవస్థ ఉంటది.
0: ఓకే, అందులో గ్యాప్ వస్తే ఒకసారి వెళ్ళి చూయించుకోవాలి సార్. అంటే ఆ గ్యాప్ ఎట్లుంది, దాని మధ్యలో ఏమన్నా క్యాప్ పెట్టొచ్చా, ఏదన్నా చేయొచ్చా అన్నది మీరు ఒకసారి వెళ్ళి క్లినిక్ లో ఎక్స్రే తీయించుకొని ఒకసారి చూయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
2: అయితే మాకు తెలిసినదని చెప్పింది సార్ అంటే,
0: మధ్యలో వేయరు సార్, పన్ను మధ్యలో వేస్తాడు, పళ్ళ మధ్యలో వేయరు, రెండు పళ్ళ మధ్యలో వేయరు సార్, ఒక్క పన్నుకు మధ్యలో వేస్తారు. రెండు పళ్ళ మధ్యలో మనం సిమెంట్ వేస్తే సిమెంట్ ఉండదు, నిలవదు. రెండు పళ్ళ మధ్యలో సిమెంట్ వేయడం అంటే చిగురు మీద వేయడం. సో చిగురు మీద మనం సిమెంట్ పెట్టలేము కదా, సిమెంట్కి సపోర్ట్ ఉండదు కదా.
3: హలో
2: మేడం గారు, నమస్తే అండి.
3: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ దీప్తి గారు ఉన్నారు.
2: మేడం గారు నమస్తే.
0: చెప్పండి సార్.
2: అయితే నా వయసు 47 మేడం గారు.
0: ఓకే,
2: అయితే పళ్ళు ఒక నెల రోజులు అవుతుంది, మధ్య నెల ఒక నెల దాటుతుంది, పళ్ళు జువ్వు అంటున్నాయి మేడం. సవత్సరాలు తాగినా వేదిక తాగినా దంతాలు జువ్వులు లాగుతున్నాయి మేడం గారు.
0: ఓకే, అంతేనా? ఇంకేం పుచ్చులు అలాంటి ప్రాబ్లం లేదా? ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడాలి సార్, అంతే. అది వాడితే సరిపోతుంది. అప్పుడప్పుడు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని పుక్కలించడము అట్లా చేస్తే కొంచెం పళ్ళు మనకు. ఏం సార్? ఓకే ఓకే,
2: అది వాడితే తగ్గుతుందని చెప్పారు, మెడికల్ తీసుకుని వాడుతున్నాను.
0: ఓకే, అది కూడా లాంగ్ రన్లో ఎక్కువ ఒక 6 మంత్స్ అలా వాడుతూ ఉంటే మనకు అవి కూడా పనిచేయవు సార్. అందుకే ఒకసారి ఒక డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చూయించుకుంటే మీకు అర్థమవుతుంది ఇంతకి ఎంత సెన్సిటివిటీ ఉంది, ఎంత అరిగిపోయి ఉన్నాయి పళ్ళు, అది ఓన్లీ టూత్పేస్ట్తో తగ్గుతుందా అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి వెళ్ళి అదే మరీ ఎక్కువ ఉండి ఇంకా తగ్గట్లేదు, మామూలుగా టూత్పేస్ట్తోని లేకపోతే ఇట్లా మౌత్ వాష్తోని పుక్కులించుకున్నా కానీ తగ్గట్లేదు అంటే ఒకసారి డెంటిస్ట్ని కలిసి చూయించుకుంటే బెటర్ సార్.
4: సార్ నమస్తే. మేడం
0: నమస్తే సార్, చెప్పండి.
4: నేను వరంగల్ కాశీబుగ్గ నుంచి మాట్లాడుతున్నాను, దాసి రామచంద్రం.
0: ఓకే సార్.
4: అయితే మా మనవనికి పన్ను మీద పన్ను వచ్చింది, అది పీకిందో లేదో తెలియదు పాపది, అలా కొత్త పన్ను వచ్చింది. మరి దాన్ని పైది కాబట్టి ఊడవీకవచ్చునా, లేదా కళ్ళకు దెబ్బ అది అంటారేంటి?
0: ఎన్ని ఎంత వయసు సార్?
4: 12 ఇయర్స్, 13.
0: ఓకే, అంటే ఒకసారి చూయించుకోవాలి సార్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూయించి ఒక ఎక్స్రే తీస్తే ఇంతకు మీరు పీకేది చిన్న పాలదంతమా లేకపోతే పర్మనెంట్ టూత్ అన్నది మనకి తెలుస్తుంది. పర్మనెంట్ టూత్ వచ్చాక పీకేసారా లేకపోతే మామూలుది పీకారా తెలియదు కదా సార్, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీయించుకుంటే ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది సార్.
4: సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే సార్.
3: హలో,

0: హలో,
1: డాక్టర్ మేడం.
2: హలో,
0: నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దీప్తి గారు ఉన్నారు.
1: నమస్తే మేడం.
2: హలో, నమస్తే సార్, చెప్పండి.
1: మనం ఇంకా పండ్లు పప్పు పళ్ళు అండి, పళ్ళు బీచేస్తామా అనుకుంటున్నాం. బాగా అవస్థ మళ్ళీ పెన్ను బీచితే కళ్ళు మబ్బులేసా అని ఆ పక్క దాని గురించి అడుగుతానని ఫోన్ చేశాను.
2: ఓకే, అట్లా అయితే ఏముండదు సార్. కళ్ళు పళ్ళు పీక్తే కళ్ళుకి ప్రాబ్లం ఏమీ ఉండదు, అది ఒక మిత్త అంతే, అదేం నిజం కాదు.
0: అది ఒక అపోహ అంటారా?
2: అపోహ అంతే.
0: అంటే సాధారణంగా ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి మాట, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ పైకి పళ్ళు సంబంధించినవి ఏది తీసినా కూడా కంటికి సమస్య వస్తుంది అనేటువంటి ఒక ఇదైతే ప్రజల్లో ఉంది. దానికి అసలు మీరేమంటారు?
2: అది జస్ట్ ఒక మిత్ మ్యామ్, ఓల్డెన్ డేస్ సేయింగ్ అంతే. అలా అంటే ఇప్పుడు మనం అది తీస్తే చెవు నొప్పి కూడా వస్తుందని వస్తారు పేషెంట్స్.
0: మనం
2: పన్ను పీకారు కానీ చెవు నొప్పి స్టార్ట్ అయిందా తీసాక అని వస్తారు. ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అంతే. మనకిప్పుడు సైనసెస్ ఇవన్నీ ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి కదా. సో ఒక

0: ఉంది అనేటువంటి ఒక ఇదైతే ప్రజల్లో ఉంది. దానికి అసలు మీరు ఏమంటారు?
1: అది జస్ట్ ఒక మిత్ మ్యామ్, ఓల్డెన్ డేస్ సేయింగ్ అంతే. అలా అంటే ఇప్పుడు మనం అది తీస్తే చెవు నొప్పి కూడా వస్తుందని వస్తారు పేషెంట్స్. మ్యామ్ పన్ను పీకారు కానీ చెవు నొప్పి స్టార్ట్ అయిందా తీసాక అని వస్తారు. ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అంతే. మనకిప్పుడు సైనసెస్ ఇవన్నీ ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి కదా. సో ఒకటి తీసినప్పుడు మనకు ఒకటి స్ట్రెయిన్ అవుతుంది అంతే, తప్పించి పన్ను తీస్తే కన్నుకి ఆ నర్వ్స్ అన్ని సపరేట్ ఉంటాయి మ్యామ్. సో దేనికి సంబంధం ఉండదు.
0: అంటే కాకపోతే నరాలు అనేవి అలా స్ప్రెడ్ అయి
1: ఉంటాయి. సో ఆ పెయిన్ వాళ్ళకి రేడియేట్ అవుతుంటది కాబట్టి వాళ్ళు కన్నులోకి వెళ్తుంది, గొంతులోకి వస్తుంది, చెవులోకి వస్తుంది అని చెప్తారు. కానీ ఇట్స్ టోటలీ అ మిత్ మ్యామ్. ఇట్లా చేస్తే ఇన్ని సర్జరీస్, ఇన్ని ఎక్స్ట్రాక్షన్స్ చేసి.
0: అంటే ఈ పన్ను నొప్పి అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది, అంటే
1: రేడియేట్ అవుతుంది,
0: అది స్ప్రెడ్ అయ్యి అక్కడ ఇక్కడ నొప్పిలాగా
1: జా దవడ నుంచి ఇదంతా రేడియేట్ అయినప్పుడు మన కన్నుకి, చెవుకి, గొంతుకి ఇదంతా రేడియేట్ అవుతుంది. సో మొత్తం పెయిన్ వస్తుంటది కాబట్టి మనకు అవి కూడా ప్రాబ్లం ఏమో, దానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని
0: సమస్యగా ఉంటుంది
1: అని ఒక
0: కాబట్టి నిజమే కదా. ఇప్పుడు అంత ఇబ్బంది వస్తుంది అంటే డాక్టర్ కూడా అన్ని పరీక్షలు చేసే పరిశీలన చేసే చేస్తారు కదా. కాబట్టి అటువంటిది ఏమి ఉండదు, అది అపోహ అంటారు.
1: ఉండదు టోటలీ.
0: అంటే మీరు సర్జన్ కూడా కాబట్టి, డెంటల్ సర్జన్ కాబట్టి మీ ద్వారా ఇది మాత్రం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
2: హలో.
1: హలో
2: డాక్టర్ గారు నమస్కారం. మేడం
1: నమస్కారం సార్, చెప్పండి.
2: నేను కే రమేష్ మాట్లాడుతున్నాను, ఉస్మాన్ మినిస్ మేడం.
1: ఓకే సార్.
2: అయితే లాస్ట్ 2 మంత్స్ కింద నాకు రూట్ కెనాల్ చేయించాను మేడం, కింది పన్ను.
1: ఓకే సార్.
2: దవడ పన్ను, కింది పన్ను, లాస్ట్ పన్ను.
1: ఓకే.
2: రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ వేయించేది కంపల్సరీ అవసరమే మేడం? డాక్టర్ ఏమో అవసరం చెప్పారు. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించాలా మేడం?
1: అంటే అవసరం లేదు అని చెప్పారు అంటే అక్కడ స్పేస్ తక్కువ ఉందో, లేకపోతే అక్కడ పక్కన మీకు ఏదైనా బోన్ లేక బొక్క డిస్టర్బెన్స్ ఉందో, స్పేస్ లేకపోవడం వల్ల అట్లా చెప్పుంటారు. కానీ రూట్ కెనాల్ చేశాక క్యాప్ వేయించుకుంటే డెఫినెట్గా ఆ పన్నుది లైఫ్ పెంచడానికే సార్. రూట్ కెనాల్ చేసేదే మనం పన్నును కాపాడుకోవడానికి. ఓకే ఓకే. క్యాప్ పెట్టుకుంటే ఓకే ఓకే. క్యాప్ వేయించుకుంటే డెఫినెట్గా పన్ను ఎక్కువ రోజులు ఉంటుంది సార్. పన్నుది లైఫ్ స్పాన్ పెంచినట్టు మనం క్యాప్ వేయించుకుంటే. రూట్ కెనాల్ చేయడమే పన్నును కాపాడము. సో దాన్ని కాపాడి మళ్ళీ క్యాప్ వేయడం అంటే మనం ఆ పన్నుని లైఫ్ స్పాన్ పెంచి దానికి జాగ్రత్తనిచ్చినట్టు.
2: అయితే రూట్ కెనాల్ ఇప్పుడు పైన పనుల మీద మన కింద 3 పనులు పైన లాస్ట్ పనులు ఉంటాయి కదా మేడం, లాస్ట్ లో రైట్ సైడ్ లో మీది పనులు.
1: ఓకే.
2: అయితే అక్కడ ఏం తిన్నా ఇరుక్కుంటుంది మేడం.
1: ఓకే.
2: అయితే మనం అది మన క్యాప్ ప్రాబ్లం ఏం లేదు,
1: అది పళ్ళ మధ్యలో గ్యాప్ అయి ఉంటుంది సార్. జస్ట్ గ్యాప్ అయి ఉంటుంది. రూట్ కెనాల్ చేయకుండా క్యాప్ వేయడం సజెస్టబుల్ కాదు సార్. రూట్ కెనాల్ చేసి వేయడమే బెటర్ ఎప్పుడైనా.
0: హలో. మరి ఇలాగే దంత సమస్యలు ప్రధానంగా మనం ఈ దంతాలు పుచ్చడం లేదా దంతాలకు ఈ రంధ్రాలు ఏర్పడడం అనేటువంటి సమస్యలు చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది శ్రోతలు మరి ఆ సమస్యలను కూడా బయలుపరిచారు. మరి ఇలాంటి సమస్యలు ఉన్న మీరులో ఎవరైనా ఉన్నట్లయితే మీ సందేహాలు కానీ సమస్యలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324582, అలాగే 2324085353, ఇంకొకటి 2955059023. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు.
3: నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే, నిర్మల్ నుంచి మాట్లాడండి. దీప్తి గారు ఉన్నారు.
3: బాబు ఉంటాడు, 8 సంవత్సరాలు ఉంది. అతనికి పాల పాలు ఓడిపోయి మేడం, పాల పనులు ఓడిపోయి మన లక్ష్మి బాగా సందుతుంది. లక్ష్మి మా లగ్గు కూడా ఓడిపోయి మన పనులు రావాలంటే దగ్గర దగ్గర రావాలి. సందు వచ్చి అచ్చిన పనులు కాళ్ళకు ఓడిపోతాయి మన లగ్గర.
1: ఇప్పుడు పాలపళ్ళు ఊడిపోయి మళ్ళీ వచ్చాయా సార్? మొత్తం పళ్ళు వచ్చేసాయా? వెనకాల దవడ పళ్ళు కూడా
3: వచ్చాయా
1: సార్? అవి వచ్చినప్పుడు సెట్ అవుతుంది సార్.
3: అట్లా.

0: ఇంకా రావాల్సినవి వచ్చినప్పుడు అవి ముందర పుష్ చేసుకుని అవి ఆటోమేటిక్ గా అకామిడేట్ చేసుకుంటాయి.
1: మొత్తం కంప్లీట్ గా వచ్చాక
0: అప్పుడు స్పేసింగ్ ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి సార్. అప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని చూసుకోవచ్చు. అప్పుడు మీకు దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ కావాలో చేయించుకోవచ్చు.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇంతవరకు కూడా మరి కొన్ని సమస్యలు మాట్లాడుకున్నాం, ఇలాంటి ఖాళీలు కానివ్వండి, గ్యాప్లు కానివ్వండి. అంటే కొంతమందికి ఈ ముందు పళ్ళ మధ్య, రెండు పళ్ళ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయించుకోవాలనేటువంటిది ఆశ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆ గ్యాప్ అంత అందంగా కూడా అనిపించకపోవచ్చు. మరి దానికి ఏమన్నా అవకాశం ఉందా?
0: సో మెయిన్లీ చాలా మందికి ముందర రెండు పళ్ళు మధ్యలో గ్యాప్ వస్తుంది. అది మనది ఈ చిగురు అనేది ఉంటుందా మధ్యలో పైలిప్ చిగురుకి, అది ఎక్కువ పెరగడం వల్ల వస్తుంది. సో అది హెరిడిటీ, జెనెటిక్. అది మదర్ కుంటే డాటర్కి రావడం, ఫ్యామిలీ హెరిడిటీ అది. సో అలాంటి సిట్యుయేషన్లో మనము ఒక 10-15 ఇయర్స్ ఏజ్లో దాన్ని తీసేయడం, ఫ్రీనెక్టమీ అని కట్ చేయడము, అది ఒక ఆప్షన్. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. లేదు అది లేకున్నా కానీ గ్యాప్ ఉంది అనుకుంటే క్లిప్ ట్రీట్మెంట్, అదొకటి. అది కూడా వద్దు మాకు అంటే, ఇప్పుడు న్యాచురల్ టూత్ కలర్ సిమెంట్స్ వస్తాయి మ్యామ్, కాంపోజిట్స్ అని, అలాంటివి కూడా పెట్టి చేయొచ్చు మనం, టు లుక్ న్యాచురల్ అనమాట, గ్యాప్ లేకుండా. స్మైల్ కరెక్షన్స్, ఇవన్నీ ఈస్థెటిక్ అనమాట, అందంగా కనిపించడానికి. ఇట్స్ నాట్ అబౌట్ హెల్దీ లుకింగ్, బ్యూటిఫుల్గా అందంగా కనిపించేయడానికి చేసే ట్రీట్మెంట్స్ అనమాట.
1: అంటే అయితే మనం అంటే ఎవరైనా అంటే సాధారణమైనటువంటి వాళ్ళు, మరి వాటి యొక్క అంత కాస్ట్ బేర్ చేయగలిగి ఉన్నవాళ్ళు అయితే చెప్పర్లేదు, లేదు కానీ కొంతమందికి ఇట్లాగే ఇప్పుడు ఒక శ్రోత కూడా చిన్నపిల్లాడికి గ్యాప్స్ పళ్ళు ఎక్కువ ఉన్నాయని. అలాగే కొంచెం యూత్లో ఎవరికన్నా అలా ఉండి వారు ఎక్కువ స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అట్లా ఫిల్లింగ్కి?
0: ఫిల్లింగ్స్ చేయించుకోవచ్చు మేడం,
1: అంటే ఆ గ్యాప్స్ నార్మల్ చేసుకోవడానికి
0: మన బడ్జెట్ ప్రకారం మనం చేయించుకోవచ్చు. దాని ప్రకారం ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం బేస్ అయ్యే సిమెంట్స్ ఉంటాయి.
1: ఓకే ఓకే, కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి.
0: ప్రతి ఒక్కరికి ఉంటుంది మ్యామ్, అందరికీ ఉంటుంది. ఎవరికి తగిన, ఎవరికి సెట్ అయ్యి, ఎవరికి వీలైన ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకోవచ్చు.
1: అయితే శ్రోతలు వింటున్నారు కదా ఈ దంతాల సమస్యల గురించి, మరి ఈ అంటే పుచ్చిపళ్ళు కానివ్వండి, లేదా దంతాల్లో రంధ్రాలు ఏర్పడడం, లేదా ఇంకా దంతాలకు సమస్య ఉన్నటువంటి సమస్యలు ఏవైనా మరి మీరు క్లియర్ చేసుకోవాలి, లేదా వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-24-08-53, ఇంకొకటి 2-9-55-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ దీప్తి పంజాల గారు, వీరు డెంటల్ సర్జన్గా ఉన్నారు, వారితో మీరు మాట్లాడొచ్చు. అయితే ఈ చిన్న బ్రేక్ తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
1: శ్రోతలకు తిరిగి స్వాగతం. మరి ఇప్పుడు మరి ఈ దంతాల ఆరోగ్యాన్ని గురించినటువంటి కొన్ని మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, శ్రోతలతో మాట్లాడదాం. హలో,
0: నమస్కారం అండి, చెప్పండి.
4: ఇదిలా పండ్లు, ఒక పన్ను పిచ్చిపోయింది అన్నారు, చిగుర్లు పండ్లకు అంటుకొని ఉంటలేదండి, అన్నం తింటుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి వెళ్ళి కొద్దిగా అవస్థ పెడుతుందండి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అండి?
0: ఓకే, అంటే మీ చిగుర్లు లూజ్ గా కదులుతున్నట్టు అనిపిస్తుంది.
4: చిగుర్లు లూజ్ గా ఉన్నాయి, పండ్లు మటుకు బతికినా ఉన్నాయి.
0: ఓకే, మీ వయసు ఎంత అండి?
4: మా వయసు 68.
0: సో బ్రషింగ్, బ్రష్ చేసేటప్పుడు హార్డ్ గా బ్రష్ చేయడం గానీ, చిగుర్ల మీదికి ప్రెషర్ వేసి బ్రష్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది సార్. అంటే ఇప్పుడు కాదు, ఓవర్ ద ఇయర్స్, ఇంతకు ముందు నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఉంటాయి సార్, మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి

0: ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు బీపీ షుగర్ అలా ఏమైనా ఉందా సార్? అయితే సో మీ కండిషన్ ప్రకారం ఏది మీకు ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది అన్నది చూయించుకుంటే ఉంటుంది సార్.
1: సార్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నల్గొండ జిల్లా.
1: నల్గొండ అన్నమాట. ఓకే, సరే. డాక్టర్ గారు చెప్పారు కదా మీరు అంటే దంత వైద్యుల్ని సంప్రదించండి, మీ చిగురు సమస్యలు చెప్తే మీ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. హలో
3: డాక్టర్,
1: మాట్లాడండి
3: డాక్టర్ గారు. పళ్ళు కిడ్నీ ఒకరి పళ్ళు మరొకటి పెట్టుకోవచ్చా మేడం?
0: ఏం పళ్ళు సార్
1: అంటే? మ్యామ్ కిడ్నీలు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా, అలాగా ఒకరి పళ్ళు ఒకరికి ఇంకొకళ్ళకి ఫిట్ చేయొచ్చా?
0: లేదు లేదు సార్, అలా అలా పళ్ళు పెట్టలేరు కానీ ఇంప్లాంట్స్ అని
1: చెప్పండి.
0: ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతారు సార్.
1: ఓకే, అంటే ఒక మనిషి పళ్ళు ఇంకో మనిషికి పెట్టడం అనేది
0: లేదు? లేదు,
1: చేయడానికి వీల్లేదు.
0: లేదు, అలా వీల్లేదు.
1: ఓకే, రైట్.
4: హలో.
1: హలో,
4: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ దీప్తి గారు.
0: చెప్పండి సార్.
4: మేడం, నేను నిజామాబాద్ నుండి రాజన్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్
4: మేడం. మా పాపకు ముందట పళ్ళు కొంచెం ఎత్తుగా ఉండేది మేడం.
0: ఓకే,
4: అయితే మేము డెంటిస్ట్ కు కన్సల్ట్ అయ్యాము.
0: ఓకే,
4: అయితే సార్ అక్కడ పైన రెండు పళ్ళు, మళ్ళీ కింది పళ్ళల్లో కూడా రెండు పళ్ళు తీసేశారు. మళ్ళీ క్లిప్పింగ్స్ పెట్టారు మేడం. 1 ఇయర్ ట్రీట్మెంట్, దాదాపు 14 మంత్స్ అట్లా అయింది మేడం. అయితే ఇప్పుడు ఆ క్లిప్స్ తీసేశారు, దానికి ఇప్పుడు క్యాప్స్ ఇచ్చారు, అదొక 6 మంత్స్ వరకు
0: పెట్టారు సార్. అవును సార్, వాడాలి సార్, రీటైనర్స్ అని వాడాలి, కంపల్సరీ వాడాలి.
4: అయితే మేడం సమస్య ఇప్పుడు ఏం లేదు, పాపకు ఇప్పుడు ముందటి కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది పనులు, ఏం సమస్య ఏం లేదు. కానీ నాకు ఒక సందేహం ఏమిటంటే, అప్పుడు మా పాపకు 15 ఏళ్ళు మేడం, ఎప్పుడైతే ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేశామో, అసలు ఆ వయసు కరెక్టేనా? కొంతమంది 18 ఇయర్స్ తర్వాత.
0: లేదు లేదు, అట్లేం లేదు సార్, అట్లేం లేదు. 13 ఇయర్స్ నుంచి చేస్తారు చాలా మంది. మనకు నోట్లో అన్ని పళ్ళు వచ్చాయా అని చూస్తాము, మన జా స్పేసింగ్, దవడ, బోన్ ఇవన్నీ చూస్తాం. కానీ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. అట్లా ఇలాగే ఈ ఏజ్లోనే చేయాలి అని ఏం లేదు, 13 ఇయర్స్ నుంచి ఎప్పుడన్నా చేయొచ్చు.
4: అంటే అప్పటికి కొంచెం గట్టిపడి?
0: లేదు లేదు సార్, అట్లేం ఉండదు సార్. మొత్తం పళ్ళు వచ్చాయని చూసుకుంటారు వాళ్ళు, చూసుకొని అప్పుడు చేస్తారు సార్. అవి వాడాలి సార్, వాడాలి, కంపల్సరీ వాడాలి అవి.
4: సమస్య అంటే ఇన్ ఫ్యూచర్ అంటే లేతగా ఉన్నప్పుడు చిగుళ్ళు?
0: లేదు లేదు సార్, అలా ఏమి ఉండదు, లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే.
1: హలో హలో హలో
5: హలో మేడం, మేడం
1: నమస్కారం అండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
5: నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను.
1: వరంగల్ నుంచి మాట్లాడండి.
0: చెప్పండి సార్.
1: దీప్తి గారు ఉన్నారు.
5: మేడం గారు
0: చెప్పండి సార్.
5: ఇప్పుడు నాకు ఈ దవడ పన్ను, కింది పన్ను ఒకటి ఊగుతున్నది, పెద్ద పన్ను. అది ఎప్పుడో ఏదో నమిలినప్పుడు గట్టిగా ప్రెస్ అయింది అది.
0: ఓకే,
5: అప్పటి నుండి ఇప్పుడు ఏదన్నా తినాలన్నా నమలాలన్నా కొంచెం ఇబ్బంది అవుతున్నది. దానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోమంటారు మేడం?
0: వెళ్ళి చూయించుకోవాలి సార్, చూయించి ఎక్స్రే తీయించుకొని ఆ తీయించుకునే అవసరం ఉంటే తీయించేసుకోవాలి సార్.
5: మేడం
1: సార్, మీరు రేడియోకి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే మీ కాల్. హలో
6: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
6: నా పేరు సురేష్ అండి, అల్మాజ్ కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
6: మేడం. యాక్చువల్ 3 ఇయర్స్ బ్యాక్ నాకు రూట్ కెనాల్ అంటే ఒక బొక్క తినడం వల్ల బ్రేక్ అయింది బోన్, అది తీసేసి రూట్ కెనాల్ వేసి క్యాప్ వేశారు.
0: ఓకే,
6: సో మళ్ళీ చెకప్ కి అట్లా అంటే మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోమంటున్నాం మేడం. అది
0: ఎన్ని ఇయర్స్ అయింది మీరు చేయించుకొని?
6: 3 ఇయర్స్ అవుతుంది.
0: మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా?
6: ఏం లేదు, ఏమైనా హార్డ్ గా మళ్ళీ మన కొరికినప్పుడు అది పెయిన్ అనేది అవుతుంది.
0: మీకు పెయిన్ రికర్గా ఫ్రీక్వెంట్గా వస్తుందంటే ఒకసారి

0: వెళ్ళి మళ్ళీ చూయించుకోవాలి సార్. చూయించి ఎక్స్రే తీయించుకునేది ఉంటుంది.
1: ఓకే.
0: ఏం పెయిన్ లేదు అంటే ఏం అవసరం లేదు సార్.
1: ఇంకొక సైడ్ దవడకి పన్ను అనేది ఏమైనా కూల్గా అని హాట్గా కానీ తిన్నప్పుడు చాలా పెయిన్ అవుతుంది మేడం.
0: ఓకే, అది కూడా చూయించుకోవాలి సార్. అది పుచ్చు ఉండొచ్చు, అరిగిపోయి ఉండొచ్చు.
1: ఓకే ఓకే
0: చూయించుకుంటే తెలుస్తుంది.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2: అంటే ఈ రూట్ కెనాల్ చేయించుకునేటువంటిది ఒకటి ఎక్కువగా ఈ మధ్య జరుగుతుంది మ్యామ్, అంటే పుచ్చుపళ్ళు రావడం వల్ల. అంటే రూట్ కెనాల్ చేసిన పన్ను అనేది అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఎంతకాలం ఉంటుంది, లేదా ఏదైనా సమస్యలు ఏమన్నా ప్రారంభమయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారు ఇప్పుడు అడిగినట్టుగా?
0: రూట్ కెనాల్ మనం చేసేదే బాగా డీకే అయిపోయిన పన్నుకి, మనం ఇంకా సిమెంట్ పెట్టలేము, ఇంకా ఆప్షన్ లేదు అనే టైంలో దాన్ని మొత్తం క్లీన్ చేసేసి, దాని లోపల ఉన్న నరం తీసేసి, దాన్ని క్లీన్ చేసి మనం సిమెంట్ పెట్టి ఫిల్ చేసేస్తాం సిమెంట్. సో దానికి ఏం చేస్తున్నామంటే మనం ఆ పన్నుది లైఫ్ ప్రొలాంగ్ చేస్తున్నాం, అది గట్టిగా ఉండాలి. సో దాన్ని మనం లైఫ్ స్పాన్ పెంచుతున్నాం పన్నుది. సో దానికి మనం క్యాప్ వేయించుకుంటే ఇంకా బెటర్,
2: ఇంకా కొంచెం దాని జీవితకాలం పెరుగుతుంది, అంటే పన్ను స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: సో దీని ఇది మనకు ఒక 5-10 ఇయర్స్ మినిమం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే రూట్ కెనాల్ సరిగ్గా చేయకపోతే, ఆ నరం సరిగ్గా క్లీన్ చేసేటప్పుడు చేయకపోతే, లేకపోతే చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది నెగ్లెక్ట్ చేసుంటే, అలా ఏమన్నా ఉంటే మీకు రూట్ కెనాల్లో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి.
2: కాబట్టి 10 సంవత్సరాలు కరెక్ట్ గా చేస్తే కనుక 10 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్యలు
0: రాదు.
2: శ్రోతలతో
3: హలో.
0: హలో,
3: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం సార్.
3: న్యూ తిరుమల నగర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే,
3: ఈ కింద దవడపళ్ళు రెండు ఊడిపోయినా మేడం, అటు సైడ్ ఇటు సైడ్. దాని పక్కలో పుచ్చి పుప్పిపళ్ళు అయింది, హోల్ పడింది సన్నగా.
0: ఓకే,
3: దాని పక్కన మళ్ళీ నెక్స్ట్ పన్ను వేసుకొని క్యాప్ వేసుకోవచ్చా?
0: వేసుకోవచ్చు సార్. ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి ఒకసారి ఎక్స్రే తీయించుకొని చూయించుకుంటే అసలు దానికి క్యాప్ వేయగలుగుతారా, దానికి ఉట్టి సిమెంట్ పెడితే సరిపోతుందా, లేకపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలా అన్నది డాక్టర్ చెప్తారు సార్.
2: హలో.
4: హలో,
2: నమస్కారం అండి.
0: చెప్పండి
4: మేడం.
0: చెప్పండి.
4: నమస్తే మేడం.
0: నమస్తే.
4: చిన్న డౌట్, డెంటల్ ప్రాబ్లమ్ ఉంది, మేము సీనియర్ సిటిజన్స్ చూపించుకున్నాం. అయితే చిన్న డౌట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా నైట్ బ్రష్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎనామిల్ పోతుంది అవసరం లేదు, జస్ట్ మీరు రబ్ చేసుకోండి పుక్కిలు ఇచ్చండి అంటున్నారు. ఏది బెటర్?
0: లేదమ్మా, కంపల్సరీ బ్రష్ చేసుకోవాలమ్మా, నైట్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఎనామిల్ పోయేది చాలా హార్డ్ టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి వాడితే, లేకపోతే చాలా గట్టిగా ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ ఫోర్స్ పెట్టి బ్రష్ చేస్తే అప్పుడు ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది మనకి. అంతేగాని 2 టైమ్స్ క్లీన్ చేసుకోవడం అన్నది చాలా మంచిది.
2: అంటే మార్నింగ్ బ్రష్ చేసినట్లే నైట్ పడుకోబోయే ముందు కంపల్సరీ అంటారా ప్రతి వారికి?
0: టు అవాయిడ్ డీకేస్, అంటే పుచ్చుల్ని అవాయిడ్ చేయడానికి.
2: ఓకే మ్యామ్. హలో,
5: రాజశేఖర్.
2: రాజశేఖర్
0: చెప్పండి సార్,
2: మాట్లాడండి.
5: నమస్తే మేడం.
0: నమస్తే.
5: అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఎందుకంటే పేరెంట్స్ స్టడీ మీద పెట్టండి, జాస్ ఇంకా దేని మీద పెట్టరు, అయితే దగ్గరుండి పిల్లల చేత ఇది బ్రష్ చేయించడం అనేది నేర్పించాలి. ఎందుకంటే స్కూల్కు పిల్లలు దగ్గరగా మాట్లాడేటప్పుడు వాళ్ళని భరించడం కష్టం అవుతుంది. అంటే అది వ్యక్తిగతంగా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చేయప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది ఒకరు నేర్పిస్తే నేర్చుకునేది, పెద్ద అయిన తర్వాత లేదు అంటే మాత్రం అది బాగుండదు. కాబట్టి చిన్నతనం నుంచే అయితే కంపల్సరీగా తిన్న వెంటనే మాత్రం పుక్కులించుకుంటే మాత్రం చాలా మటుకు నయం అని అంటారు. అది మీరు చెప్పవలసిన మాట. ఇంకోటి అంటే బ్రషింగ్ కూడా ఎలాంటి అలా చేస్తారా, ఏ విధంగా చేయాలి అది కూడా కాస్త తెలియజేయండి. ఈ కాస్త రెండు మాటలు చెప్తాను.
0: బ్రషింగ్ అన్నది కంపల్సరీ ఒక సాఫ్ట్ టూత్ బ్రషే వాడాలి సార్, ఎవరైనా సరే హార్డ్ బ్రషెస్ వాడకపోవడం మంచిది. సాఫ్ట్ బ్రష్ వాడాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. టూ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు సార్, ప్రాపర్గా చేస్తే 2-3 మినిట్సే చాలు. అండ్ మన పళ్ళ సర్ఫేస్ పళ్ళకి ఇట్లా 3 సర్ఫేసెస్ ఉంటాయి, పైన పళ్ళకి కింద పళ్ళకి, ముందు వెనకాల, మళ్ళీ మన బైటింగ్ సర్ఫేస్ మనం తినేటప్పుడు విరికేది. సో ఈ 3 సర్ఫేసెస్ మనం క్లీన్ చేస్తున్నాం.

0: అమ్మా అన్నది మైండ్ఫుల్ గా 2 మినిట్స్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది సార్. అది
1: ఇంకొకటి అమ్మా, ఇది సంవత్సరానికి ఒక్కసారైనా మనం క్లీనింగ్ అనేది కంపల్సరీ
0: చేయించుకుంటే బెటర్ సార్, సో దట్ మనకి ముందు ఏదైనా పుచ్చున్నా ఏదైనా ఉన్నా తెలిసిపోతాయి.
1: అది ఒకటి. పిల్లలకు కూడా ఆనందాన్ని పంచుకోండి, స్వీట్స్ అన్నట్టు ఈ క్యాబరీ చాక్లెట్స్ ఇచ్చేస్తా ఉంటారు, అది ఎంతవరకు సంబంధం లేదంటే తెలిసినా కూడా చేస్తున్నారు, అది మీరు చెప్పండి కాస్త.
0: అంటే పిల్లల్ని చాక్లెట్స్ తినొద్దని మాత్రం చెప్పలేము సార్. సో చాక్లెట్స్ తిన్నా, చాక్లెట్స్ అనే కాదు ఏ స్టిక్కీ ఫుడ్ తిన్నా గానీ మౌత్ వాష్ చేసుకోవాలి.
1: థ్యాంక్ యూ.
2: హలో.
3: హలో,
2: నమస్కారం అండి.
3: నమస్తే మేడం, మాది కొయిలగూడెం అండి. నా పేరు రమేష్.
2: డాక్టర్ గారితో మాట్లాడండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే సార్.
3: ఇది మా భార్యకు పన్ను కొద్ది తందుందని సిమెంట్ వేయించానండి.
0: ఓకే.
3: అది ఎక్కువ రోజులు ఉండలేదండి, మళ్ళీ ఓడిపోయింది అది. అది ఏం చేయమంటారు, మళ్ళీ సిమెంట్ వేయమంటారా లేదంటే రూట్ కెనాల్ చేయమంటారా?
0: మళ్ళీ ఒకసారి వెళ్ళి చూయించాలి సార్, సిమెంట్ వేసాక నొప్పి తగ్గిందా లేదా అన్నది చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అది. వేసాక మీకు నొప్పి తక్కువ ఉందా లేకపోతే నొప్పి అలాగే రికర్ అవుతూ వస్తుందా?
3: నొప్పి ఏం లేదు మేడం, నొప్పి ఏం లేదు.
0: నొప్పి లేకపోతే సిమెంట్ వేయించుకోండి సార్. పుచ్చు అన్నది పెద్దగా ఉంటేనే రూట్ కెనాల్ చేస్తారు, క్యాప్ వేస్తారు. అవసరం లేదు, అవి వేయించే అవసరం లేదు సార్.
3: అయితే ఇప్పుడు నా పన్ను కూడా కింది కొద్దిగా భర్ద ఉన్నాయి మేడం, ఎందుకని ఇట్లా మనం చేపెట్టి ఇట్లా ఇట్లా అంటే కొద్దిగా తప్పుగా ఉన్నాయి. అది ఏం ఫాల్ట్ అంటే దేని వల్ల?
0: అంటే మీ బ్రషింగ్ టెక్నిక్స్ బాగాలేవో లేకపోతే హార్డ్ గా బ్రష్ చేస్తూ ఉన్నారో? అరిగిపోతే మీకు సెన్సిటివిటీ ఉంటుంది సార్
3: ఖచ్చితంగా.
0: ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్.
3: అంటే మా పాపకు కొన్ని 2 పండ్లు కిందివి కొద్దిగా ముంగడుకున్నాయి మేడం. అయితే ఒక 15 రోజుల క్రితం డాక్టర్ ని కలిశాను. అది ఏమంటది, అది ఏపీ ఉండదు
0: ఎక్స్రే తీస్తే తెలుస్తుంది సార్ పన్ను లెంత్ ఎంత ఉంది, లోపల బొక్క ఎంత ఉంది అన్నది అర్థమవుతుంది సార్. ఏం కాదు సార్, ఏం కాదు.
3: 14 ఏళ్ళు
0: ఏం కాదు సార్, ఏం కాదు.
3: ఏం కాదంటవా? అయితే కొద్దిగా పాచు ఉంది, అది పోవడానికి
0: అది స్కేలింగ్ అన్న ప్రొసీజర్ ఉంటుంది సార్, క్లీన్ చేస్తారు వాళ్ళు, చేస్తారు ఆ ట్రీట్మెంట్ టైమ్ లో.
3: అదే కొద్దిగా ఇంకా ముందు ఉండడం వల్ల కొద్దిగా పాచు అనేది వచ్చింది.
0: అది చేస్తారు సార్. అది
3: ఓకే ఓకే. అయితే మా భార్య కూడా ఒకటి దొరికేమని చేపించాను మేడం, ఒక పన్ను పుచ్చిపోయింది ఆల్రెడీ.
0: ఓకే.
3: చేపిస్తే అది మంచిన క్యాప్ వేసేది బాగానే ఉంది, దాని పక్క పన్నుకు మళ్ళీ ఇట్లా వచ్చింది. ఒకసారి సిమెంట్ వేయించాను.
0: ఓకే.
3: అది పోయి మళ్ళీ అక్కడ రంధ్రం ఏర్పడింది.
0: ఓకే, ఒకసారి చూయించండి సార్. మళ్ళీ దానికి కూడా వీలైతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారు.
3: కొంతమంది పళ్ళకు ఇట్లా చుగుళ్ళకు బ్లాక్ కలర్ ఉంటుంది ఎందుకు మేడం, అది పిచ్చినట్ట?
0: లేదు సార్, లేదు లేదు లేదు సార్. అది
3: పళ్ళ పళ్ళ పైన కొద్దిగా చుగుకు కొద్దిగా నాది ఇట్లా కొద్దిగా బ్లాక్ కలర్ లో ఇట్లా గీతలా ఉంది.
0: ఓకే, అది ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి, కొందరికి టొబాకో తినడం వల్ల, స్మోకింగ్ వల్ల, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకసారి చూయించుకోండి.
2: కాబట్టి ఇప్పుడు అడిగిన శ్రోత చాలా సమస్యలు మేడం, అంటే ఆ పాచి ఇరుక్కుంటుందని, వాళ్ళ పాపకి వంకరగా పళ్ళు ఉండడం వల్ల తీసారని, అలాగే వాళ్ళ భార్యకు క్యాప్ వేశారు, ప్రక్క పన్ను మళ్ళా కొంచెం ప్రాబ్లం అయిందని, ఇప్పుడు ఈయనకు కూడా శ్రోతకు కూడా మళ్ళీ ఇబ్బందికరంగా ఉందని. అది ఇవన్నిటికీ ఏంటంటారు, అసలు క్లీన్లీనెస్ సమాధానమా?
0: అంతే మ్యామ్.
2: ఓకే, అంటే ఎప్పటికీ పళ్ళను శుభ్రంగా పెట్టుకోవడం.
0: అవును,
2: ఇన్ని సమస్యలకి ఒకటే కాదు. ఓకే రైట్. హలో హలో శ్రోతలు, మరి ఇలా దంత సమస్యల గురించి మీకున్నటువంటి సంగతులు లేదా మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2324-0853, అలాగే 2955-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడి సమాధానం పొందొచ్చు.

0: ಹಲೋ,
1: ನಮಸ್ತೆ ಅಮ್ಮ.
2: ನಮಸ್ತೆ ಅಂಡಿ.
1: ಮರಿ ಸಿಮೆಂಟ್ ಸಿಮೆಂಟೇಶನ್ ಅಮ್ಮ, ದವಡಕು ಲಾಸ್ಟ್ ದವಡಕು ಸಿಮೆಂಟೇಶನ್ ಅಂಕ ಮರ ಒಕ ರೆಂಡ್ ಮೂರು ಎಲ್ಲೈನ తర్వాత రండి క్యాప్ ఇస్తామని అన్నారు. ఆ సిమెంట్ ఊడిపోయిందండి. మళ్ళా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారా లేకుంటే డైరెక్ట్ క్యాప్ వేస్తారా?
2: అది ఒకసారి ఎక్స్ట్రా తీసి చూసి చేస్తారు సార్. మీకు అది వేసిన దగ్గర అంటే మీకు సపోర్ట్ లేకుండా సిమెంట్ పెట్టారా, పన్ను సైడ్కి పెట్టారా, పన్ను మధ్యలో సిమెంట్ పెట్టారా అన్నది ఉంటుంది సార్.
1: రెండు
2: పళ్ళ మధ్యలో పెట్టినందుకు దానికి సరిగ్గా సపోర్ట్ లేకుండా స్ట్రెంగ్త్ లేకుండా పడిపోయి ఉంటుంది సార్. అదే ఒకసారి మళ్ళీ చూయించుకొని ఎక్స్ట్రా తీయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
3: హలో,
4: నమస్తే డాక్టర్ గారు.
2: నమస్తే అండి.
4: ఇప్పుడు దంతాలకైతే ఇది చేస్తున్నారు కదా, రూట్ కెనాలు వెడల్పుగా ఉంటాయి కాబట్టి దంతాలు. ముందు పళ్ళు పలసకు బద్దలాగా ఉంటాయి కదండి, అయ్యేనా పెయిన్స్ వచ్చినప్పుడు వాటికి కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందా?
2: అంటే పన్ను స్ట్రక్చర్ కూడా చూస్తారు సార్. పన్ను మరీ పల్చగుండి రూట్ కెనాల్ చేయలేము, చేసినా పన్ను విరిగే ఛాన్స్ ఉంది, పన్ను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉందంటే రూట్ కెనాల్ చేయలేరు సార్. అప్పుడు తీసేసి వేరే పళ్ళు పెడతారు, పక్క పళ్ళ సపోర్ట్ తోని బ్రిడ్జ్ లాగా పెడతారు సార్.
4: లేకపోతే ఇప్పుడు కష్టమే కదండి.
2: ముందు పళ్ళు అంటే అప్పుడు ఒక్క పన్ను రెండు పళ్ళు పెట్టారు సార్. ముందర మనకు నవ్వినప్పుడు స్మైల్ చేసినప్పుడు కనిపించే ఆ 5-6 టీత్ మొత్తం పెడతారు, అలా పెడతారు. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా ఇంప్లాంట్స్ అని వచ్చాయి, ఒక్క పన్ను కావాలంటే ఒక్క పన్ను పెడతారు సార్.
3: హలో,
1: నమస్తే డాక్టర్.
2: నమస్తే సార్.
1: ఇంతకుముందు నేను క్వశ్చన్ వేస్తే అది నాకు ఆన్సర్ రాదు, కట్ అయిపోయింది.
2: ఓకే సార్, చెప్పండి.
1: అదే పళ్ళ మధ్య సందు బాగా వస్తుంది దానికి ఎట్లా అని.
2: మీ ఏజ్ ఎంత సార్?
1: 55.
2: ఓకే, అంటే సందులు ఇప్పుడే వస్తున్నాయా లేకపోతే ముందు నుంచి ఉన్నాయా సార్?
1: ముందంటే మరి 3 ఇయర్స్ బాగానే అండి.
2: అంటే బాగా టూత్ పిక్ పెట్టడము అట్లా ఎక్కువ చేయడం ఏమని చేస్తున్నారా?
1: అదే కదా, అది విరిగినప్పుడు తప్ప తీయాలి మేడం, దానివల్ల మళ్ళీ సందు ఎక్కువ అవుతుంది కదా.
2: ఆ టూత్ పిక్ వాడడం వల్ల ఎక్కువ అవుతుంది సార్.
1: దానికి రూట్ మార్గం లేదా మేడం?
2: లేదు సార్, పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్స్ వేయించుకోవాలి. సెట్ అవుతుంది, గ్యాప్స్ తగ్గిపోతాయి.
1: మేడం ఇప్పుడు మన శ్రోతలకు ఒక విషయం చెప్పండి మేడం. రూట్ కెనాల్ అంటే ఏంది అనేది కావాలి మేడం.
2: ఇప్పుడు మనము పన్ను పుచ్చిపోయినప్పుడు పైన పైన పుచ్చిపోతే తీసేసి సిమెంట్ పెట్టేస్తాం. అదే పన్ను లోపలికి పుచ్చు కిందికి వెళ్తుంటే నరం దగ్గరికి వెళ్తున్నట్టు అవుతే మీకు నొప్పి ఎక్కువ అవుతుంటుంది. అది మనము ఉట్టి పుచ్చు తీసేసి సిమెంట్ పెట్టే ఛాన్స్ ఉండదు అనమాట.
1: పుచ్చు తీసేసి
2: పర్మనెంటే సార్, రూట్ కెనాల్ అన్నది పర్మనెంట్ ట్రీట్మెంటే.
1: అంటే ఏమన్నా అక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని కొంచెం చికిత్స చేస్తే దాన్ని రూట్ కెనాల్ అంటారా మేడం?
2: ఆ రూట్ కెనాల్ అంటే మనం రూట్ పన్ను రూట్ లోపలికి వెళ్ళి నరం తీసేసి మొత్తం సిమెంట్ వేసి పన్నుని గట్టిపరుస్తాం సార్.
3: అంటే పన్ను కుదురు దాకా వెళ్తుంది
2: రూట్ లోపలికి,
3: రూట్ లోపలికి అంటే మన చిగురు లోపల ఉన్నటువంటి పన్ను రూట్ దాకా వెళ్తుంది.
2: రూట్ కట్ చేసి క్లీన్ చేసి మనం సిమెంట్ ఫిల్ చేస్తాం.
3: సిమెంట్ ఫిల్ చేస్తారు. ఓకే, అంటే అది దాన్ని గట్టితనం పెరగడానికి
2: పెరగడానికి.
3: ఓకే ఓకే ఓకే, రైట్. హలో,
5: హలో,
3: నమస్తే అమ్మా, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
5: హలో మేడం, నాకు అన్ని పళ్ళన్నీ గ్యాప్స్ వచ్చినాయి, ఏ తిన్నా మధ్యలో ఇరికిపోతుంది, ఏం చేయాలి మేడం దీనికి?
2: అంటే ఇప్పుడే కొత్తగా గ్యాప్స్ వస్తున్నాయా అమ్మా, ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయా?
5: అంటే నేను 1 ఇయర్ ముందు ఏం చేసినా అంటే మొత్తం క్లీన్ చేయించుకున్నా. క్లీన్ చేయించుకున్నాక ఇక అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్ చేస్తారంటే నాకు కొంచెం భయం అయింది, వెళ్ళలేను. వెళ్ళకపోయేసరికి అది మొత్తం పళ్ళు మధ్యలో ఇరికి చాలా ప్రాబ్లం అవుతుంది.
2: ఒకసారి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా, చూయించుకోండి.
3: ఇప్పుడు రూట్ కెనాల్ ఆమెకు భయం అంటున్నారు కదా డాక్టర్ గారు, అది అంటే ఎలా అంటే నొప్పి లేకుండా చేస్తారా?
2: నొప్పి అంటే ఫస్ట్ సిట్టింగ్ లో కొంచెం ఉంటుంది మేడం, దానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇచ్చి చేస్తారు.
3: ఓహో,
2: ఫస్ట్ సిట్టింగ్ లో కంపల్సరీ ఇస్తారు, ఎవరికైనా సరే ఇవ్వాల్సిందే.

0: ఇప్పుడు చేసిన కాలర్ తను భయమేసి
1: చేయించుకోలేదు.
0: చేయించుకోలేదు అంటుంది
1: అవును.
0: కాబట్టి వెళ్ళి చూయించుకుంటే తనకు ఆ పన్ను విరిగి గ్యాప్ ఎట్లా వచ్చింది అన్నది దాన్ని బట్టి
1: తెలుస్తుంది. ట్రీట్మెంట్ ఉన్నది. హలో,
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే, మాట్లాడండి డాక్టర్.
2: ఇప్పుడు ఇప్పుడు స్కేలింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చండి? పళ్ళకి స్కేలింగ్ అనేది చేసి దాన్ని ఎనమిది ఏమైనా పూర్తంతా చేస్తే స్కేలింగ్ ద్వారా ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చండి?
0: నార్మల్గా అయితే 6 మంత్స్ అంటారు, కానీ మనం ఒకసారి చేయించుకున్నాక దాని మెయింటెనెన్స్ బట్టి మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, దాని తర్వాత మనకి ఎలా ఫామ్ అవుతుంది అన్నది మళ్ళీ రికవర్ అవుతే మళ్ళీ 6 మంత్స్కో 1 ఇయర్కో చేయించుకోక తప్పదు సార్. ఇయర్లీ వన్స్ చూపించుకోవచ్చు సార్. లేదు సార్ ఇంకా క్లీన్ అవుతుంది, సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు ఇంకా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ప్రోన్ అవుతారు, సో వాళ్ళు ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత బెటర్ సార్.
1: అంటే ప్రత్యేకించి ఈ డయాబెటిక్ బీపీ వాళ్ళు, అంటే బీపీ ప్రభావం కూడా ఏమన్నా దంతాల మీద ఉండే అవకాశం ఉందా?
0: డెఫినెట్గా ఉంటుంది.
1: ఓకే, కాబట్టి వాళ్ళు
0: హై బీపీ వాళ్ళకి జింజావెల్ ప్రాబ్లమ్స్, జింజావైటిస్ అని ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి.
1: ఓకే ఓకే ఓకే. కాబట్టి మరి డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్లుగా మరి అంటే షుగరు లేదా బీపీ ఉన్నవాళ్ళు మరి ఎక్కువ జాగ్రత్త పడాలి. అలాగే సాధారణంగా కూడా ప్రతి ఒక్కరూ తమ దంతాలని శుభ్రంగా పెట్టుకోవడం అనేది ఒక ఒక విధిలాగా పెట్టుకుంటేనే మన నోటి శుభ్రత ఉన్నప్పుడు అది మన శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మన శ్రోతలకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ధన్యవాదాలండి డాక్టర్ దీప్తి గారు.
0: థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు యశోద హాస్పిటల్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3:02. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
6: तो जैसा हमारे सभी श्रोता जानते हैं, गुरुवार का दिन है और होता है कहानी पद्मश्री की. एक ऐसी महिला जिसने कुछ ऐसा काम किया है जिसे पूरे देश दुनिया में जाना गया, उन्हें मिलता है पद्मश्री. उनकी हम बात करेंगे, तो वो कौन है?
7: वो है बसंती देवी बिष्ट, जो कि उत्तराखंड की पहली महिला जागर लोकगायिका है.
6: बिल्कुल, इनके बारे में आज बातचीत होगी.
7: जी हाँ.
6: और आज एक खास दिन भी है, सतत गैस्ट्रोनॉमी दिवस, इसके बारे में थोड़ी जानकारी दी जाएगी.
7: बिल्कुल, और आज मुझे कुछ कहना भी होगा तो उसके अंतर्गत हम बात करेंगे. ऑनलाइन शॉपिंग में सबसे बड़ा पछतावा क्या रहा आपका?
6: बिल्कुल, सबका कुछ ना कुछ अनुभव रहा होगा,
7: क्योंकि शॉपिंग सभी करते हैं ऑनलाइन.
6: हाँ.
7: तो आपने अगर शॉपिंग करी है तो उसमें आपने ऐसी क्या चीज ली कि आपको पछतावा कि अब हम कभी नहीं ऑनलाइन शॉपिंग करेंगे?
6: तो इस बारे में जरूर अपने अनुभव हमारे साथी हमसे साझा करेंगे. और कुछ उपयोगी टिप्स होंगे जो हमारी सखियां हमें बताएंगी कि खाना बनाते समय कौन कौन सी चीजें हैं जो बहुत उपयोगी हो सकती हैं. भाई, खाना अगर जल्दी पकाना है तो क्या, तुरंत घर पे मेहमान आ गए तो फटाफट क्या बन सकता है, तो इस तरह के जो भी
7: क्या चीज अगर कुछ कम ज्यादा हो गया है तो उसको कैसे बैलेंस कर सकते हैं उसके बारे में भी बात.
6: इसके अलावा लंबे समय तक अगर आपको सहेज कर रखना है किसी खाने पीने की चीज को, चाहे वो पकी हुई है या कच्ची है, उसके बारे में भी उपयोगी टिप्स हमें सखियां बता सकती हैं. ये सारी बातें करेंगे विस्तार में, लेकिन पहले गाना सुन लें.
7: हाँ बिल्कुल, गीत सुनते हैं.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం కోసం జాస్ప్రీత్ జాస్ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తర్వాత పాట రాజుభాయ్ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర పాడిన పాట. గీత రచన రామజుగయ్య శాస్త్రి, సంగీతం యువన్ శంకర్ రాజా.
1: I'm in love with you. Nah, nah, nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing, 'cause I really don't know.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: కిక్ చిత్రం కోసం కార్తిక్ జ్యోత్స్న పడిన పాట, గీత రచన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం S. తమన్.

నవవసంతం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ రీటా పాడిన పాట, గీతరచన సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నేను శైలజ చిత్రం కోసం సాగర్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. తర్వాత పాట నీ ప్రేమకై చిత్రం కోసం రాజేష్ చిత్ర పడిన పాట, గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమో వెంకటేశాయ ఈ చిత్రం కోసం వేణు పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బాయ్స్ చిత్రం కోసం కార్తిక్ చిత్ర శివరామన్ పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీఫ్.

0: రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్క నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ను అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఇన్ఫార్మల్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామగుండంలో ఉత్పత్తి చేసే ఎరువులను అధిక శాతం రాష్ట్ర రైతు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికే ఇవ్వాలని రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క కోరారు. వానాకాలంలో పండించే 7 రకాల సన్నరకం వంగడాలకు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరి అధిక శాతంలో పండించినట్లు తెలిపారు. అలాగే మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు తీసుకురావడానికి సహకారం అందించాలని మంత్రులు కోరారు. తొలిసారిగా డిజిటల్ కేబినెట్ విధానంలో కాగితరహిత సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వీబీ జీరామ్జీ పథకంలో 40-60 నిష్పత్తిని నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరును అధ్యయనం చేయడానికి పలువురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఇకో పార్క్లో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 17.84 కోట్ల విలువైన ప్రాజెక్టులతో మొత్తం 35.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్, మెదక్, వరంగల్ వంటి పలు జిల్లాల్లో 17.66 కోట్ల విలువైన వివిధ ఈకో పార్కులు, అర్బన్ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక వసతులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న రాష్ట కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో నాయకులు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా ఈ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, రాబోయే సంస్థాగత కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. వానాకాలం పంటల సాగు వేళ రాష్ట రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ వానాకాలం సీజన్ నుండి మొత్తం 7 రకాల సన్న వడ్ల రకాలకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
1: 5204 RNR 15048 HMT Sona జే శ్రీరామ్ KNM 1638 WGL 44 KNM 7715 అనే 7 వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం.
0: జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ MD నాగిరెడ్డిని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని అన్నారు. పరీక్ష జరిగే రూట్లలో ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ రాష్ట సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్లో పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులన్న పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 30 నెలల పాలన తర్వాత టీజీఎస్ ఆర్టీసీ సాధించిన ప్రగతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జులై 1 నుండి 11% ఆర్పీఎస్, 2021 ఫిట్మెంట్ను అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఉద్యోగి శంకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల చెక్కు, 1 ఉద్యోగం, ఇల్లుతో కూడిన తక్షణ సహాయాన్ని అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదనంగా 2518

0: చేసిన కొత్త బస్సుల కొనుగోలు, 1137 కంటే ఎక్కువ కారుణ్య నియామకాల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వేములవాడ వంటి ప్రాంతాల్లో బస్ డిపోలు, స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: హానరబుల్ యూనియన్ ప్రైమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్, యూనియన్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ ద సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఏకీ హమారా మోటో నషా ముక్త్ భారత్ ఫుల్లీ ఉస్కో ఇంప్లిమెంట్ కర్నే కా హై. జో హమారా మోటో హై సే నో టు డ్రగ్స్ ఆర్ సే యెస్ టు లైఫ్, ఫుల్లీ ఉస్కో ఇంప్లిమెంట్ కర్నే కా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ యెస్ ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ బట్ ఇట్ ఈస్ బెటర్ టు నాట్ టు గో ఇన్ దట్ డైరెక్షన్ బీ ఆఫ్ వేరియస్ రీజన్స్ బీ ఆఫ్ పియర్ ప్రెషర్ ఆర్ టు ట్రై న్యూ థింగ్స్ ఆర్ ఫర్ వేరియస్ థింగ్స్ మెయింటైన్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ టు గో ఇన్ దట్ డైరెక్షన్.
0: ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో, ఫోర్స్ 9 ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23 ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జరిగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 10 మంది ట్రైనీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 35,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. 26 నుంచి 32 సంవత్సరాల వయసు మధ్యగల గ్రాడ్యుయేషన్ పూర్తయిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హతల సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం హెచ్ఆర్ ఏ వర్మను 9247526978 నంబర్లో సంప్రదించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో యోగా దినోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యత తెలుసుకుని యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని అన్నారు.
2: ఖేలో ఇండియా కోకో సెంటర్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ యోగాను అందరూ అనునిత్యం ఆచరించాలని మేము కోరుకుంటున్నాం.
0: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈరోజు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గృహ అవసర వస్తువులను, పిల్లలకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీస్ శాఖ తరపున ఎప్పుడూ ముందుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా నాణ్యమైన విత్తనాలు, ప్రమాణాలకు అనుగుణమైన ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉండేలా ఐకేపీ రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈరోజు జనగామ మండలంలోని మరిగడి గ్రామంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఐకేపీ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి కేంద్రంలోని సౌకర్యాలు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో కాంబోజురాజు కథ తంబుర కథ సమర్పించిన వారు శ్రీ పస్తం సంజీవ బృందం. ఏడు గంటలకి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుష్కరకాల కేంద్ర ప్రభుత్వ పాలన రైతు సంక్షేమ ప్రస్థానం. వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ జన్ను గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిమత్యాలు లాంటి సినీ గీతాలు వింటారు. 11:10 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం, 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇక 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5:00 చిత్రశ్రీమ, 6:00 దేశభక్తి గేయం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు, 6:20 ప్రసార విశేషాలు, 6:20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం, 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
2: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी

0: सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: సార్, ఈ సారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
4: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
3: అవునా? సూపర్.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కాంబోజరాజు కథ తంబుర కథ వింటారు. సమర్పించిన వారు శ్రీ పస్తం సంజీవ బృందం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
7: మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇప్పుడు విందాం కాంబోజ రాజు కథ, తంబుర కథ సమర్పించిన వారు శ్రీ పస్తం సంజీవ బృందం.

0: వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు విందాం కాంబోజ రాజు కథ, తంబుర కథ. సమర్పించిన వారు శ్రీ పస్తం సంజీవ బృందం.

ఇవాళ మరి బాగా చూసాది రాజా కాంపుజమా రాజా. పిండి బొమ్మలు కావు పిసికి సంఖ పెట్ట, మట్టి బొమ్మలు కావు మనం ఇక సంఖ పెట్ట. గర్భబంధు సంతానం లేదు కాబట్టి సంతానం లేక దుఃఖిస్తున్నావు. మరి మన వల్ల సంతానం ఉన్నదో లేదో. ఇక్కడికి దగ్గర కాశీపురి నగరం ఉన్నది. కాశీపురి పట్టణంలో బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు పిలిపించి

అందమైన సొమ్ము నగలు వరణాలు తెంపులు కిన్నెలు వజ్రాలు మతులు మాణికాలు చాలా ఉన్నాయి గాని ఆ యొక్క ఆవుజు గుడి చనిపోయినాడు ఏమైనా ఎంట వస్తుందా? ఏమి ఎంట రాదు. ఆవుజు గుడి చనిపోయినాడు అయ్యవ్వ అని

పడతాడు. అరే ప్రధానే రావన్నా కావాలేం కన్నా కాశపురి పట్టం పోయి బ్రాహ్మణులు మాత్రం పట్టుకురమ్మన్నాడు. అప్పుడు ప్రధాని రామన్నా కావాలంగా ఇద్దరు ఇక బయలుదేరి కాశపురి పట్టణము బ్రాహ్మణ

రాజమూరి పట్టణంలో బ్రాహ్మణులు ఉన్నారట, ఎంకం బొట్లు, కంకం బొట్లు, మిత్తం బొట్లు, లక్ష్మీ సారీలు, ఇవి ఏడుగురు బ్రాహ్మణులు. బ్రాహ్మణులారా, మహారాజు కాంబోయి రాజు మిమ్మల్ని రమ్మన్నాడయ్యా. వస్తారా? అప్పుడు ఏడుగురు బ్రాహ్మణుల యొక్క బయలుదేరి పుస్తకాలు చేత పట్టుకుని రోజు కాంబోయి రాజు పట్టణము. అరే పట్టణం అందు

రాజులు మేలిమెత్తలు వేసి కూర్చునే పెట్టాడు. ఏమయ్యా కాంభోజ మహారాజా, మరి మమ్మల్ని పిలిపించిన కారణం ఏంటి చెప్పండి. అట్లా ఓహో, ఏడుగున పెళ్ళి ఒకరికి సంతానం లేదు, మాకు సంతానం ఉన్నదో లేదో ఉన్నది లేదు పంచంగం చూసి చెప్పమన్నారా. ఆ ప్రకారంగా ఏడుగురు బ్రాహ్మణులు పాలతో పంచంగా పంచంగం చూశారట. పంచంగం ఎట్లా వచ్చారు? రాజుగారి పొన్న స్త్రీల పొన్న చూస్తే, అరే స్త్రీల పొన్న

0: పంట సంతానం ఉందా? మరి నా పంట సంతానం ఉన్నది ఉన్నదో లేదో నా పంట చూడమన్నాడు. కాంబోయి రాజుపై నాయక పంచంగా చూస్తే రాజు పంట కూడా సంతానం ఉన్నదట. కాంబోయి రాజా, స్త్రీల పన్న సంతానం ఉన్నది, ఈ పండు సంతానం ఉన్నది. నీకు సంతు లేదన్న వాడు పుట్టుకొట్టు వాడై ఉండునట.
1: అవును, మరి నా భార్య వద్ద సంతానం ఉంది, నా పంట సంతానం ఉంది, సంతానం కలగని కారణం ఏందో ఇప్పి చెప్పు.
0: కలగని కారణం ఏంటా? అటువంటి వచ్చిన బ్రాహ్మణులు మళ్ళీ పంచంగులు చూచే వాళ్ళకు పంచంగులు ఎట్లా వచ్చాది? రాజు చేసిన పాపము కాదా? ఓ దైవ రామా, రాజు చేసిన పాపం కాదు, రాజు భార్యలు చేసిన పాపం కాదు, రాజు చేసిన పాపమా? రాజు భార్యలు చేసిన పాపమా? తన తండ్రి చేసిన పాపమా? కాదు కాదు. ఎవరయ్యా? కాంభోజ మహారాజు తండ్రి శ్యామల మహారాజు, శ్యామల మహారాజు తన చెంభోజ మహారాజు. మునితాత చేసిన పాపము, అరే ముని మరణికి

ఏడుగురు బ్రాహ్మణులు పంచముతు యమని చెప్పారు కాంభోజ రాజా, మీతో మునితో ఇక శ్యామల మహారాజుకు ముందు ఫస్ట్ వివాహం ఆడితే సంతానం లేదు, సంతానం లేదు రెండో వివాహంకి వెళ్ళి రెండో వివాహం చేసుకుని వస్తాడు. ఆడే ఆటగాళ్ళు పాడే పొగలు కూసుపూరి పాగతులు సున్నాయి మేరస్తులు కేలికెళ్ళి మృతంగంగా వస్తున్నాడు. సకల సాంబియ సుఖీ ప్రభకు వస్తుంటా వస్తుంటే పండే శిరసుల నాగేంద్ర బయలుదేరి పుట్లకెళ్ళి వెళ్ళి పెళ్లి శృంగారం చూస్తుందట. పెళ్లికి వచ్చిన కాపులు కరణాలు అయ్యలు ఆచారులు బట్టలు బ్రాహ్మణులు దొరకసాయలు బాగా చూశారు. ఏమయ్యా రాజా శ్యామల మహారాజా, ఫస్ట్ యువమార్తె నీకు సంతానం కలగలేదు, రెండో పెళ్లి పోయి రెండో భార్యని పెళ్లి చేసుకుని వస్తుంటే విషపులు గడ్డమైంది, నీకు మంచవునో చెడవునో అన్నారట కాపులు కరణాలు పెళ్లికొచ్చిన రాండవ మంది. మరి ఏం చేయాలని ఎప్పుడు రాజు శ్యామల మహారాజుకు చాలా కోపం అనిపించి చేతికి చెండు బాణం ఎక్కువ పెట్టి ఆ సర్పాన్ని జాడించి దెబ్బ కొట్టాడు. యా రాజు 12 శిరములు తెగి దణిపోయిన పడ్డేట. అందులో శిరం ఏమంటాంది, రాజా శిమల మహారాజా నిన్ను కరవటానికి రాలే, నీ మందిని కరవటానికి రాలే, నీ పెళ్లి శృంగారం చూడటానికి బయలుదేరి చూస్తూ వెళ్ళి చూస్తుంటే నువ్వు ప్రాణం తీసావు. ఈ బాబు నీకు తల నీ కొడుకు తెలగ నీ కొడుకు కడుపులో కొడుకు కాంభోజ మహారాజుకు

ఆట పైన చాలా సర్దగలవాడు. ఈ ఆట మార్గం వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగి తిరిగి వస్తుండగా ఆ యొక్క దూపవుతున్నది. ఆ జలము గురించి కోనేరు గారి వైపు చూస్తే కోనేరులో మాత్రము ఆ భగవంతులు పాలన మిగించే గంగిమైలా వచ్చి కోనేరులో బొరి ఒడ్డు పైన పండుకున్నదట. ఆ చూచారు మీ దాదా శేమల మహారాజు, ఇప్పుడే కోనేరులో ఏదో జీవరాజు బొరిపోయింది, నేను దాబుచే వచ్చాను, నేను ఆ యొక్క దెబ్బకి తీర్చుకుందామని ఈ కోనేరులో బొరిపోయింది ఏదో జీవరాజు అని అడిగి చూస్తే గంగిమైలా యొక్క కోనేరు ఒడ్డు పైన పండుకున్నదట. చూచారు మీ దాదా శేమల మహారాజు, తాగే జలములు ఒక మురుకులు చేసింది గంగిమైనవని చేలచక్రం చెండు భారం యొక్క వీడు ధోరణి దెబ్బకొట్టాడు. ఆ యొక్క నావి లోపల చేలచక్రం చెండు భారం పడి అరే వీర వీర ప్రాణం ఓవిడి సేరా గంగిమైనావు భారం పోయేటప్పుడు ఏమంటా అంది, ఓ రాజా శిమల మహారాజా, ఈ పాపం నువ్వు నన్ను కొట్టినవు గాని నన్ను కొట్టినవాడవు, నువ్వు నన్ను బుధించిన ఈ పాపమును వీడిపోవును. నన్ను కొట్టినవాడు, నా ప్రాణం తీసిన వాడు, నా ఒంటి మాంసం కుక్కల నక్కల పాలు చెట్టగుట్ట పాలు అరణ్యం పాలు చేసిపోతున్నావు కాబట్టి ఈ పాపం నీకు తెలగని కొడుకు తెలగని కొడుకు కడుపులో కొడుకు పుట్టుమున్నాడు కాంభోజ మహారాజు మునిమణి.

గ్రామాలు. అట్లా మిగతా దాసేమల మన కచ్చేరి ముందు కనెరాయి వృక్షం ఉండే. ఆ కనెరాయి వృక్షమైన కౌలి కొంగలు గుడ్డి కొంగలు వెళ్ళిన పక్షులు వచ్చి గుళ్ళలు కొని గుడ్లు పెట్టుకుని ఆ యొక్క పిల్లలు చేసుకునేట. అక్కడిక్కడ పోయి చేపల కప్పల అవి తీసుకొచ్చి ఆ పిల్లలు మేత పెట్టేది. ఆ చేపల కప్పల తినే తినంగా మిగిలిన మేతలు దండిపోయిన పడి ఆ కచ్చేరి ముందు కలుసు వాసన నీసు వాసన గబ్బు వాసన వస్తుందట. ఆ కచ్చేరి కాడికి వచ్చే ఉభయలందరూ ముక్కలు కాడ గుడ్డలు పెట్టుకుని వస్తారు. మీ తాతకు చాలా శిరస్కారం అనిపించింది, ఏంది నీసు వాసన గబ్బు వాసన కచ్చేరి ముంగట అని. మీ తోత సింహల మహారాజు ప్రతాలను ఎగబెట్టించి ఆ వృక్షాన్ని కొట్టించి పాత నీలో నెట్టించాడు. ఏ సమయంలో తల్లులు మేతకి వెళ్ళిపోయిన సమయంలో ఆ వృక్షాన్ని కొట్టించి పాత బాయిలు నెట్టించాడు. ఆ బాయిలో జలములో పడి ఆ పిల్లలు విలువల ప్రాణం విడిచేయట. తల్లులు మేతలకు పోయి మేతలు పట్టుకుని వచ్చి చూసే వరకు వృక్షం జారలేదు. ఎక్కడ బాయమ ఆ వృక్షం, ఎక్కడ బాయే ఈ పిల్లలు, ఎక్కడ బాయనని ఆ పట్నం చుట్టూ తిరుగుచుండగా కోనేరులో పిల్లలు చచ్చి తప్పులు తేలునియట. పిల్లల ముఖము చూచి ఏక తల్లులు మీ తాతగారి కచ్చేరి ముందుకు వచ్చాను సపించాయి. రాజా శేమల మహారాజా ముందు వచ్చినప్పుడే ఉడుగుడ నిలబడితే ఎక్కడ వెళ్ళిపోదాం. కావున మేము ఉన్నప్పుడైనా వృక్షాన్ని పట్టించిన ఆ వృక్షం అల్లల్లాడుతా ఉంటే మా పిల్లలు మేము పట్టుకొని ఎక్కడో వెళ్ళిపోయి బ్రతికే వాళ్ళం. మేము లేని సమయంలో వృక్షాన్ని పట్టించి మా పిల్లల పానం తీసినావు కాబట్టి ఈ పాపము నీవు తలగది నీ కొడుకు.

తెలిసిపోతుంది, మాకు సంతానం ఎలా కలుగుతుందో చెప్పు అని అడిగాడు కాంభోజరాజు బ్రాహ్మణుల. బ్రాహ్మణులు చూచారు, ఆయన కాంభోజరాజా, ఈ పాపం ఏ ప్రకారంగా విమోక్షణ కావడానికి సంతానం కావాలంటే నీవు ఊరికి ఒక పనమటి రోకున మూడు గుళ్ళు కట్టించాలి. విష్ణుకు విత్తడి గుడి, బ్రహ్మకు రాతి గుడి, ఇస్తానికి కంచుగుడి. విష్ణుకు విత్తడి బాయి, బ్రహ్మకు రాతి బాయి, ఇస్తానికి కంచుబాయి. మూడు గుళ్ళు కట్టించి మూడు బావులు తోడించి మూడు బావులు ఇక్కడ మూడు వనంతరాలు పెట్టాలి. అరటి వనము, ఖర్జూర వనము, ముంత మామిడి వృక్షములు పెట్టాలి. చిన్న చిన్న మొలకలు పెట్టి చిన్న చిన్న మొలకలకు నీ ఉట్ల కావడి వేసి నీ భార్య తలలపైన బిందెలు పెట్టి అయ్యే చెట్ల

కాకలి మొగ్గ పెట్టి మొగ్గమిడి పూత పూసి పూతమిడి పిందమిడి పిందమిడి కాతగాసి కాతమిడి వృక్షాలు ఫలము కలిగి ఫలము కలిగి ఎప్పుడు ధని పైన రాలి పడుతుందో.

నేతులు చెప్పారట ఎన్ని రోజులు ఎన్ని నెలలు అడిగాడు కాంభోయ రాదు సూచారు బ్రాహ్మణ ఏమయ్యో కాంభోయ మహారాజా రోజులు కాదు నెలలు కాదు పాలక 12 సంవత్సరములు అరే ఈయన

కాదు పాయకా 12 సంవత్సరములు ఈ నితము చేస్తేనే సంతానం కలుగునాడా ఎక్కడ కలగదాట. 12 సంవత్సరములు ఎలా నితము చేయాలని రోజు కాంపుజమారాజు

పన్నెండు సంవత్సరాలు మనం చేస్తామా? చేయలేము. సంతానం మనకు కలగదు. చూచా శ్రీహరమాదేవి కాంబోజమారాజా, ఈ నితము చేయలేను సంతానం కలగదని నువ్వు చింతిస్తే బాగుంటుందా? శరాన్ని కష్టం చేయాలప్పుడు అలా బాధలు పడితేనే మనకు గర్భ సంతానం కలగనున్నది. ఏమయ్యా కాంబోజ మహారాజ భయపడగానే ఒక ధైర్యం చెప్పేదాడు శ్రీహరమాదేవి. వచ్చిన బ్రాహ్మణులకు రవరత్నాలు టెంపుల్ కిన్నెలు వజ్రాలు మతులు మాణికాలు ఇచ్చి మోసకి నెలను భగవానం ఇచ్చి బ్రాహ్మణులు సాగనంపాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రకారంగా కాంబోజ మహారాజ వేడుకు స్త్రీలు మాత్రమే ఎంట పెట్టుకొని ఊరికి పరమరిదిక్కొచ్చి విష్ణుకు విత్తడి గుడి బ్రహ్మకు రాతి గుడి ఇస్తాడు కంచు గుడి, విష్ణుకు విత్తడు బాయ్ బ్రహ్మకు రాతి బాయ్ ఇస్తాడు కంచు బాయ్, మూడు యొక్క గుళ్ళు కట్టి మూడు యొక్క బావులు తోడి మూడు బావులు కడ మూడు యొక్క మొలకలు చెట్లు పెట్టాడట. అరటి అరటి వనము ఖర్జూర వనము ముంతమావుడి వృక్షములు పెట్టి చిన్న చిన్న మొలకలకు రాజు కాంబోజ మహారాజు ఏడు స్త్రీల తలలపై

ఎన్నడు మాతో ఉట్లకావడి వేసి మేయనివాడా? ఆనాటి వేళ ఉట్లకావడి వేసి నీళ్ళు మోస్తుంటే భుజాలు మంటలెగసి బొగ్గలు వెచ్చి బొగ్గలు చితికి ఆ సిమ్రక్తాలు వెళ్ళి పుల్లయి కాంబోయి వల్ల దుఃఖపడుతున్నాడు. స్త్రీలు కూడా ఈనాడు తలపై బిందెలు పెట్టి నీళ్ళు మోయిన వాళ్ళ, ఆనాటి వేళ వాళ్ళు కూడా నీళ్ళు మోయలేక వాళ్ళు దుఃఖపడుతున్నారట. అట్లా చింతించుకుంటూ దుఃఖపడుకుంటూ పాయక 12 సంవత్సరాలు నితం చేసాడు కాంబోయరాజు. 12 సంవత్సరాలు నితం చేసి కాంబోయ మహారాజు 12 వెళ్ళి 13వ సంవత్సరం అయిపోయిందట. వృక్షాలకే చూచింది కాంబోయరాజు. వృక్షాలు తెచ్చున్నాయి వృక్షాలకు వృక్షాలకు.

పాలు 12 సంవత్సరం నితం చెబితే 12 ఏళ్ళకు ఎక్కువ, 12 24 సంవత్సరాలు మనం నితం చేశాం వృక్షాలకు. అరే కాత లేదు పూత లేదు.

మనం ఎప్పుడో చనిపోయే వాళ్ళమే. ఎందుకు సంతానంటే రాజు చనిపోతే మనకు ఇక్కడ అన్నం పెట్టే రాజు చనిపోతే మనకి ఎట్లా దొరకాలని లేనిపో నితం చెప్పారు వాళ్ళు. 24 సంవత్సరాలు నితం చేశాము, మనకు చెట్లకు కాతలేదు పూతలేదు, మనకు సంతానం లేదు. ఇలా మన బ్రతికిన ఫలం ఏమి లేదని అటువంటి కాంభయమా రాజు. రే ప్రధానరా, ఊరికి తూర్పు రోకున మాత్రం కాష్టాలు కడగడ కాష్టం తయారు చేయండి, గంధపు చెక్కల కాష్టం తయారు చేయండి.

ఊరికి తూర్పున ఉన్న కాస్టేళ్ల గడ్డ కడగడం గడ్డ ముసికి కాస్టం పెట్టించుకొని మేలుగు శ్రీరామ్ మాత్రం ఆయనకి ఎంట పెట్టుకొని కాస్టేళ్ల గడ్డ కావడం చిత్తూరుకు సరిపోతానని కాంపల్య మహారాజు అరే నేటికి అందు

ఈ ధనదాని రబరుట్టాలు తెంపులు కిన్నెళ్ళు వజ్రాలు మొదలు మారికాలు ఉండేందుకు మనకు లేకెందుకని ఒళ్ళు పెట్టుకుని ఒళ్ళల్లో హురాలు పోసుకొని రాజు కాంపు ముందు పోతుంటే వెనక వల్ల స్త్రీలు మాత్రం

లేని వాళ్ళకి దానం చేసుకుంటూ పోతున్నారట ఈ యొక్క స్త్రీలు. రాజుగారు భార్యలు పోతున్నారు, కలిగిన వాళ్ళ కళ్ళేరు చూడు ఏమనుకున్నారు వాళ్ళు, అక్క చిన్నక్క పెద్దక్క ఇగరా, మనం ఎప్పుడైనా పిలిస్తే వచ్చేది వాళ్ళు, చెప్పిన పని చేసేది ఒక దాసి వాళ్ళు. రాజు యొక్క సంతానం లేక చనిపోయేవాడు, చనిపోయేవాడు రాజు కాంభయ్యం అనేక చనిపోక ఇంకా దానం పంచిపెట్టుకుంటారు. రవరత్నాలు టెంపుల్ కిన్నెలు వజ్రాలు మతులు మాణిక్యాలు పంచిపెట్టుకుని పోతారు తన భార్యలు. ఎప్పుడన్నా మనం పిలిస్తే వస్తారా, ఇక చెప్పిన పని చేస్తారా వీళ్ళు? ఈ రవరత్నాలు కూడా పోయి వాళ్ళు పూరు గుడి తెలుగు కొద్దీ ఘనమిద్దరు

వాళ్ళు బతకని ఇవ్వరాట. బ్రతుకుతా ఉంటే బ్రతికే వారి మీద ఏడ్చే వాళ్ళు కొందరు, చెడగొట్టే వాళ్ళు కొందరట. చూచా ఆ యొక్క మతం బ్రతకాలని ఒకరంటే ఏమంటారు అట్ట కాదే, వాళ్ళు బ్రతికినట్టయితే మన మాట వాళ్ళు వింటారా? ఈయన ఈనరు వాళ్ళని ఎక్కడ ఉంచే వాళ్ళు అక్కడనే ఉంచాలి, వాళ్ళని పైకి ఎక్కనియద్దు, ఎత్తనియదు, పుత్తనియద్దని. వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క రవరత్నాలు టెంపుల్ కిన్నెలు మా వజ్రాలు మధుర మారికలు పట్టుకుని పోయే దాసవాళ్ళ పిలిచారట. కలిగిన వాళ్ళు పిలిచే ఎప్పటికైనా ఉరికిటోలేనా పేదవాళ్ళు, ఈ ఒళ్ళ వరాలు పట్టుకుని వాళ్ళ దగ్గరికి పోయారు. ఏందావా అని అడిగినరట. ఏంటిదా మీ ఒళ్ళల్లో ఉన్నాయి ఏంటి అమ్మా ఇవి? వరాలు ఎవరు పెట్టిరు బిడ్డా? అవి భార్యలు పెట్టినరా? మరి వాళ్ళు ఎడిపోతారావా? సచ్చిపోతాను పోతారా? సంతానం లేదా? అరే మరి వాళ్ళు తెస్తాను. మరి మీరు వాళ్ళు చేతుకుంటే రవరణాలు టెంపులు కిన్నెలు వజ్రాలు ముత్యాలు తీసుకున్నారు, వాళ్ళ యొక్క సంతానం లేక కదా, సంతానం లేక చనిపోతారు వాళ్ళు. గొడ్డు వాళ్ళు చేతుకుంటే ధనదానం తీసుకున్నారు. అరే మీరు

గొడ్డు వాళ్ళు చేతికుంటే ధనదానం తీసుకున్నారు, మీరు కూడా గొడ్డు పోతారంటే పేద వాళ్ళు శివనిన్నాట అవ్వా, ఈ ధనదానం సొమ్ము నగలవరటాలు చెప్పులు కిన్నెలు వజ్రాలు మొదలు మానికలు లేకుండా మంచిదే గాని మన గర్భవంతు సంతానం ఉంటే చాలా మంచిది. ఈ ఎందుకు ఈ ముచ్చాలని ఆ వల్లల్లో ఉన్న ముచ్చాలు మాత్రం తడిపోయిన పారబోసినట పారబోసి వెనకకు తిరిగి చూడకుండా ఉరుకుతున్నారు. ముందు పోయేవారు కాంభయవారు పోతపోతే వెనకకు తిరిగి చూచుండు. వల్లల్లో ఉన్న వరాలు ఎప్పుడు తడిపోయినా పారబోసి పోతున్నారో.

శ్రీలోకము సూచేమంతు కప్పుతానంత కాంభోజ మహారాజు అల్లమదేవి చెల్లమదేవి సూరమదేవి సుంకుమదేవి మాటగా మల్లెల దేవి చిన్న పూర్వ శ్రీ హరమాదేవి మన వంటిగా సంతానం లేక సరిపోతాను. మన చేతుకుంటే వాళ్ళు ధనదానం తీసుకున్నారట, గొడ్డు వాళ్ళ చేతుకుంటే తీసుకుంటే మీరు కూడా గొడ్డు పోతారని కలిగిన వాళ్ళ కనలేరు చూడు. పేదవాళ్ళకి ఏమైనా తిరిగా చెప్పి ధరణి పాలు చేపించిండ్రు.

0: వెళుతున్నాడు. ఇక్కడ ఎప్పుడు దాసి వాళ్ళు దయనిపోయిన పరమచి పోయిండ్రు. కలిగిన వాళ్ళ కళ్ళేరు చూడండి ఎట్టున్నదో. దయనిపోయిన పడ్డ వరాలు చూచిండ్రు. అవాయి పోరాణాలు లేకుండా మంచిదేనా మనకు? ఈ ధనదాన్ని రవరట్నాలు తెంపులు కిన్నెలు వస్త్రాలు మాత్రం మానికంటే చాలా మంచిది. కొన్ని రోజులు మనం జీవిస్తాం, కొన్ని రోజులు మనం బతాం అని ఆ పారపోసిన ధనదాన్ని ఆ రవరట్నాలు ముచ్చారు కింద ఎత్తుకొని వల్లలో పోసుకొని కొంట పోయి గుమ్ములలో పోసుకున్నట. అవా నీ గుమ్మి నిండిందా? నా గుమ్మి కొంచెం మెడకట్ల కాడికి వచ్చిందవా? మెత్తుబడినావా? ఇట్లా అంటే మనం బతాం కొన్ని రోజులు పోరగా లేకుండా మంచిదే అవ్వా. ధనధాన్యానికి ఆశ్రయించిన వాళ్ళు కొంతమంది సంతానం.
1: ఇంతవరకు మీరు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కాంబోజరాజు కథ, తంబుర కథ విన్నారు. సమర్పించిన వారు శ్రీ పస్తం సంజీవ బృందం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సర్కిల్లో 2, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఈ విధంగా ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. July 3, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్

0: ఇంజనీర్స్ ఏఎంఐఈ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష, మెరిటు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అభ్యర్థులు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ 1 టెక్నీషియన్ కి అభ్యర్థుల వయసు 18 నుండి 33 ఏళ్ల మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూన్ 30వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు గమనించగలరు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు, నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీ

ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజిఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లదాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గోర్తో సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది.
మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష

నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతు అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1444 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుష్కరకాల కేంద్ర ప్రభుత్వ పాలన రైతు సంక్షేమ ప్రస్థానం. వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ జన్ను గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్.
1: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల పాలనలో భారతీయ రైతులకు ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాల గురించి మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించడానికి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ జన్ను గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి ఈ ప్రభుత్వ పథకాల వల్ల రైతులకు ఎలాంటి లాభాలు చేకూరుతున్నాయో ఆ పథకాల గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరేందర్ గారు.
2: సార్ నమస్కారం సార్.
1: భారత ప్రధాని గారు 12 సంవత్సరాల పరిపాలన కాలంలో మరి రైతులకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారు, వాటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరింది ఇప్పటి వరకు?
2: సార్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక వారు వ్యవసాయదారులు తర్వాత వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో రకాలైనటువంటి పథకాలను, రైతుల మేలు గురించి, భారత ఉత్పత్తుల గురించి, ఉత్పత్తుల దిగుబడి పెంచడంలో చాలా రకాలైనటువంటి వినూత్న పథకాలను శ్రీ మోదీ గారు మనకు తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ఒక 10 నుండి 12 పథకాలు చాలా ప్రధానమైన అని చెప్పుకోవచ్చు సార్. దాంట్లో మొదటిది ప్రధానమంత్రి కృషి సంచాన్ యోజన అని 2015లో తీసుకొచ్చారు. తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని 2016వ సంవత్సరంలో వారు దీన్ని రైతుల గురించి తీసుకొచ్చారు. అలాగే సాయిల్ హెల్త్ కార్డ్స్ మనకు తీసుకొచ్చారు, అది 2015వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి యోజన అనేది మనకు 2019లో తీసుకొచ్చారు. తర్వాత పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని 2015వ సంవత్సరంలో, అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ అని 2014-15 ఆర్థిక సంవత్సరంలో, అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని 2020వ సంవత్సరంలో, దాంతోపాటుగా FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని 2020వ సంవత్సరంలో తీసుకొచ్చారు. తర్వాత పిఎం కిసాన్ మంద యోజన అని అది 2019వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అలాగే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని, తర్వాత నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని, ఇట్లా పప్పు స్వయం సమృద్ధి యోజన అని చాలా పథకాలు వాటి ప్రత్యేకతలతో చాలా తీసుకొచ్చిండ్లు. ఎందుకంటే ఒక్కొక్క పథకం కూడా ఒక్కొక్క విశిష్టమైన అభివృద్ధి లబ్ధి చేకూర్చింది, ఒక్కొక్క రంగంలో దాన్ని మనం యూజ్ చేసినాం.
1: రైతులకు వివిధ రంగాల్లో వివిధ రకాలు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది పథకాలు.
2: అవునండి,
1: ఎందుకంటే మన దేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి,
2: వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, తర్వాత దాంట్లో వచ్చే దిగుబడుల మీదకెళ్ళే మన భారతదేశం ఆధారపడి ఉండడం, అన్నపూర్ణగా పిలవడం మనకు ఈ పథకాల ద్వారా చాలా లబ్ధి
1: చేకూరుచు
2: అవును సార్
1: అని అంటారు కదా మనకి.
2: అవును సార్, అవును సార్.
1: ఇప్పుడు ఇన్ని పథకాలు చెప్పారండి
2: సార్.
1: మరి ప్రధానంగా ఇప్పుడు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకం చెప్పారు కదా,
2: అవును సార్,
1: అది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది
2: సార్? ఇది ప్రధానమంత్రి కృషి సంచాన్ యోజన అనే పథకం ఏంటంటే, దీనికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు సార్, ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని. అంటే ప్రతి పొలానికి నీరు, లేకపోతే హర్ కేతిక పానీ అని చెప్పేసి, అంటే ప్రతి పొలానికి

0: అని అనుకోండి. జనరల్గా అదే ఒక లీటర్ నీళ్ళలో 4 కిలోల వరిధాన్యం పండే విధంగా దాన్ని రూపొందించారు. ఇది రైతులకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాను. అవునండి.
1: అంటే ప్రధానంగా రైతులు నీరు వృధా చేయకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకొని ఎక్కువ పంట పండించే విధంగా ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.
0: అందుకనే దాని ట్యాగ్ లైన్ ఏంటంటే సార్, పర్ డ్రాప్ మోర్ క్రాప్, ప్రతి చుక్కకి ఎక్కువ దిగుబడి అనే ఒక క్యాప్షన్తో తీసుకొచ్చారు సార్.
1: ఇంతమందికి రైతులకు ఉపయోగపడిందేమో సమాచారం ఉందని?
0: అవును సార్, ఇందులో యాక్చువల్ ఏంటంటే 14 నుండి 15 కోట్ల మంది రైతులు మన భారతదేశంలో లబ్ధి పొందినట్టుగా మనకు డేటా వర్గాలు చెప్తున్నాయి సార్. దీంట్లో ఏంటంటే అన్ని రకాల రైతులు దీనికి అర్హులు సార్. చిన్న సన్నకారు రైతులతో పాటు అందరూ అర్హులు. దీంట్లో ఏంటంటే అర్హత పొందడానికి లాస్ట్ సీలింగ్ పెట్టింది ఏంటంటే, ఒక రైతు 5 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉన్న రైతులు, 5 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉన్న రైతులను మాత్రం దీంట్లో అర్హులుగా చేయలేదు. 5 హెక్టార్ల కన్నా తక్కువ, 5 హెక్టార్ల లోపలనే ఉంటాయి సార్ మన భారతదేశంలో ఉన్న ప్రతి రైతు కమతాలు. సో అందుకనే చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఒక 85-90% రైతులు దీని కిందనే వస్తారు. ఉంది సార్, ఉంది అండి.
1: ఈ పథకాన్ని పొందాలంటే రైతులు ఏం చేయాలి?
0: రైతులు ఏంటంటే సార్, దీనికి వ్యవసాయ శాఖ నుండి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని డ్రిప్కు కానీ స్ప్రింక్లర్కు కానీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు దాంట్లో అర్హులైన అందరికీ కూడా డ్రిప్ స్ప్రింక్లర్ అందజేసి దాంట్లో సబ్సిడీ ఇస్తుంది సార్. దాంట్లో ఇప్పటి వరకు మనకు ఉన్న గణాంకాలు చెప్తున్నది ఏంటంటే 5,000 కోట్ల వరకు రైతులకు అమౌంట్ ద్వారా అంటే సబ్సిడీ ద్వారా అంది. దగ్గర దగ్గర 14 నుండి 15 కోట్ల మంది రైతులకు ఇది అందింది సార్. 2015 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు పైలట్ ప్రాజెక్టుగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటకతో పాటు మన దేశంలో ఉన్నటువంటి ఇంకొన్ని రాష్ట్రాలకు పైలట్ ప్రాజెక్టుగా అందించి దాని సత్ఫలితాలు పొంది ఎక్కువ మొత్తంలో దీనిని కింద రైతులను లబ్ధిదారులుగా చేసింది సార్ ఇది.
1: మరి అదేవిధంగా ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నారు
0: సార్,
1: దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది? దీనికి ఎలాంటి రైతులు అర్హులు అవుతారు
0: సార్? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది కూడా చాలా మంచి పథకం సార్. ఇదేంటంటే మనకు పంట బీమా చేసుకొని పంట ఏదైనా అకాల వర్షాలో లేకపోతే ఏదైనా వాతావరణ మార్పుల వల్ల లేకపోతే అగ్ని ప్రమాదాల వల్ల లేకపోతే వడగళ్ళ వల్ల పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి బీమా చేసుకోవడం వల్ల వాళ్లకు దానికి నష్టపరిహారం చెల్లించి ఆ విధంగా రైతులను నష్టపోకుండా వాళ్ళను ఆదుకునే విధంగా ఈ పథకం తీసుకొచ్చింది సార్. ఇది 2016లో మనకు ప్రారంభ తేదీ అయితే 18వ తారీఖు ఫిబ్రవరి నెలలో దీన్ని స్టార్ట్ చేసిండ్లు. మెయిన్గా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు రైతులు ఇబ్బంది పడకుండా వాళ్లకు లాభం చేకూరే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది సార్. దీంట్లో అర్హులు ఎవరు అని అంటే అందరూ రైతులు, వ్యవసాయం చేసే ప్రతి రైతు దీనికి అర్హుడే. దాంతోపాటు ఇంతకుముందు ఏంటంటే కౌలు రైతుకు దీన్ని అర్హత ఇవ్వలేదు, కానీ ప్రధానమంత్రి గారు ఏం చేసిండ్రంటే కౌలు రైతును కూడా దీంట్లో లబ్ధిదారునిగా అర్హునిగా చేసిండు సార్. ప్రతి రైతు దీంట్లో అర్హుడే అండి.
1: ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందంటే రైతులు
0: దీంట్లో ఏంటంటే సార్, మనకు పంట బీమా ప్రీమియంను చెల్లించుకోవడం ద్వారా మనం దాంట్లో అర్హులుగా చేయబడతాం. జనరల్గా ఏంటంటే మనకు ఖరీఫ్ సమయాలలో 2% ప్రీమియంగా తీసుకుంటారు, 2% ప్రీమియం. అలాగే రబీ పంటల మీద అయితేనేమో వర్షాధారం తక్కువ ఉంటుంది కనుక నష్టాలు కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నది కనుక చాలా వరకు దీంట్లో ఏంటంటే 1.5% ప్రీమియం మాత్రమే చెల్లిస్తే రైతును అందులో లబ్ధిదారుడిగా అర్హుడిగా చేసే అటువంటి కార్యక్రమం. అలాగే వాణిజ్య పంటల మీద కేవలం 5% ప్రీమియంగా ఇది గవర్నమెంట్ పెట్టింది సార్. ఇదేంటంటే ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్లో మనం అది చెల్లించుకొని ఆ ప్రీమియం మనం అగ్రికల్చర్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు దాన్ని ఎన్రోల్ చేస్తారండి. ఎన్రోల్ చేసిన దాని ప్రకారంగా ఎక్కడైతే పంట నష్టం ఒకవేళ జరిగితే విపత్తుల వల్ల అక్కడ 33% కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితే, ఒక పంట నష్టం ఒకవేళ 100% పంట దిగుబడి ఉందనుకోండి, దాంట్లో దిగుబడి 33%

0: కన్నా ఎక్కువ పంట విపత్తుల వల్ల నాశనం అయితే దానికి పంట బీమా అనేది వర్తిస్తుంది సార్. అలా జనరల్గా అందరూ దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నటువంటి సమయాలు ఏంటంటే పంట కోసి కోత కోసినాక కుప్పలు మనం పెట్టి ఏది అమ్మకం దారిలో లేకపోతే నిల్వ చేయడం లేకపోతే పంట అమ్ముకునే దశలో కొంచెం లేట్ జరగడం వల్ల అకాల వర్షాల వల్ల చాలా వరకు ఈ మధ్య పంట నాశనం అవుతుంది. అక్కడ మాత్రం ఒక రైతులు గమనించాల్సింది ఏంటంటే పంట కోసిన నాటి నుండి అమ్మకానికి 2 వారాల వ్యవధి అంటే 14 రోజుల వ్యవధిలో గనక ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టానికి తగిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడానికి ఆస్కారం ఉందండి. ఒక 2 వారాలు దాటితే అంటే 14 రోజుల కాలం దాటినాక మాత్రం ఒకవేళ వర్షం పడి ఒకవేళ ఏదన్నా విపత్తుల వల్ల నాశనం అయితే అక్కడ రైతు కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. కనుక పంటను సకాలంలో 14 రోజుల లోపలనే అమ్ముకొని లాభం చేకూరే విధంగా రైతులు ఉండాలని కోరుకుంటున్నాను.
1: అంటే ఇప్పుడు మీరు 1.5% ఇట్లా చెప్పారు, దేని మీద దాన్ని లెక్కిస్తారు వాళ్ళకి?
0: సార్ పంటలో ఏంటంటే ఒకవేళ రైతులు కనుక దాని మీద ఒకవేళ లోన్ తీసుకున్నారనుకోండి, లోన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరికి 50,000 రూపాయలు ఎకరానా మనం ఒకవేళ లోన్ కనుక ఇస్తే ఆ 50,000 రూపాయలలో మనకు 2% అనేది ప్రీమియంగా చెల్లించాల్సి వస్తుంది. మిగిలిన పర్సెంట్ మనకు గవర్నమెంటే దాన్ని చెల్లించేసి మనకు భర్తీ చేస్తుంటుంది. రైతు మాత్రం 2% మాత్రమే
1: చెల్లించాలండి. రైతు అప్పుడు ఎలా,
0: అప్పుడు ఎలా అంటే మనకు ప్రతి పంటకు ఒక నిర్దిష్టమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది సార్. అంటే ఒక ఎకరం మీద ఎంత ఖర్చు చేస్తున్నారు ఆ ఖర్చును బట్టి ఆ ఖర్చులో 2% ప్రీమియం కనుక చెల్లిస్తే దాన్ని పంట బీమా కింద వాళ్ళు ఎన్రోల్ చేయడం జరుగుతుంది సార్.
1: అంటే పంట ఖర్చును లెక్క పంట దాని మీద ప్రీమియం,
0: దాని మీద ప్రీమియం నిర్ణయిస్తారు సార్.
1: ఆ విధంగా పంట కనుక నష్టపోతే రైతు ఎంత ఖర్చు పెట్టుకుంటే అది తిరిగి వచ్చే అవకాశం ఉందంట.
0: అవునండి, అవునండి. దిగుబడి
1: అంటే ఇది గ్రామం వైజ్గా లెక్కిస్తారా అండి లేకుంటే జిల్లా?
0: ఒకప్పుడు ఏంటంటే మండల యూనిట్గా ఉండేదండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు గ్రామ యూనిట్గా చేశారు. సో గ్రామంలో ఎంత మేరకు నష్టం జరిగిందనేది ఒక అంచనా వేసి దాంట్లో అర్హులైతే ఒకవేళ ఆ 33% కన్నా ఎక్కువ గనక ఉంటే అప్పుడు ఆ గ్రామ యూనిట్గా అందరికీ అక్కడ ఉన్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లించబడే
1: అవకాశం ఉంది.
0: అవునండి.
1: అదేవిధంగా పరంపరాగత్ కృషి వికాస్ యోజన, మరి ఈ కార్యక్రమం వల్ల రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది?
0: ఇది ఏంటంటే సార్ మెయిన్గా పరంపరాగత కృషి వికాస్ యోజన అనేది మెయిన్గా సేంద్రియ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే రసాయన వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించకుండా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాని ద్వారా పంట మీద రసాయన వ్యర్థాలు లేకపోతే రసాయన అవశేషాలను తగ్గించుకొని దాన్ని మనం తీసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి రోగాలను తగ్గించుకొని ఆయుష్ను పెంచుకునే విధంగా పంట దిగుబడి దాంతోపాటు నాణ్యత కూడా పెరుగుతుంది సార్ సేంద్రియ వ్యవసాయంలో. అలా మనం పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళమైతాం, స్వతహాగా జీవనాన్ని కొంత పెంచుకునేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఇది పథకం సార్. మెయిన్గా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా మనం రైతులను దగ్గర దగ్గర, దీంట్లో టార్గెట్ ఏంటంటే 15 నుండి 20 లక్షల మంది రైతులను మనం సేంద్రియ వ్యవసాయం వైపు మార్చాలని, మొగ్గు చూపే విధంగా చేయాలనేది ఇది టార్గెట్ సార్. కెమికల్స్ కానీ లేకపోతే రసాయన ఎరువులైనటువంటి యూరియాలు కానీ ఇవన్నీ తగ్గించేసి మనం ఏంటంటే జీవామృతము, పంచగవ్య ఇట్లాంటి మన పాత పద్ధతుల ద్వారా అంటే ఆవు మూత్రం ద్వారా, ఆవు పెండ ద్వారా వచ్చేటువంటి వాటినే మనం కెమికల్స్గా స్ప్రే చేయడం లేకపోతే ఎరువులుగా వాడుకోవడం ద్వారా పంట నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది సార్ దీన్ని. సో ఇది కూడా చాలా మంచి, ఏమంటారు సార్, రాబోయే రోజులలో మనం నాణ్యమైనటువంటి పంట దిగుబడిని అందరూ, దేశ ప్రజలందరూ తినాలనే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ తర్వాత నేల కాలుష్యమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా చాలా వరకు తగ్గించేటువంటి విధంగా దీన్ని ప్రోత్సహించింది సార్.
1: అంటే ఈ పథకం ద్వారా రైతులు సేంద్రియ వ్యవసాయం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
0: అవును సార్, దీనికంటూ కొంత బడ్జెట్ అలకేట్ చేసిండు. ఆ బడ్జెట్ అలకేట్ చేయడం వల్ల

దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ లైక్ ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఖర్చుకు సంబంధించి కొంతమంది అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఖర్చుకు దాన్ని బడ్జెట్ గవర్నమెంట్ అనేది అలొకేట్ చేసింది. దాని ద్వారా మనకు

0: ఆ బడ్జెట్ అలోకేట్ చేయడం వల్ల దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ లైక్ ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఖర్చుకు సంబంధించి కొంతమంది అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఖర్చుకు దాన్ని బడ్జెట్ గవర్నమెంట్ అనేది అలోకేట్ చేసింది. దాని ద్వారా మనకు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: రైతులకు ఇన్ని పథకాలు ఉన్నాయని చెప్పారు మీరు, మరి అదేవిధంగా అందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా వారు పొందాలి రైతులు?
0: సార్ దీంట్లో ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది 2019 భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది సార్. దీంట్లో సన్న చిన్న కారు రైతులందరికీ కూడా పెట్టుబడికి గాను భూమిన్న రైతులకే, ఇది కౌలు రైతుకు వర్తించదండి, భూమిన్న రైతుకు ఎవరి మీద అయితే పట్టా ఉంటుందో వాళ్ళకు మాత్రం ప్రతి సంవత్సరానికి నేరుగా 6,000 రూపాయలు పర్ ఎకరాన వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది సార్. ఇది ఈ 6,000 రూపాయలు ఎందుకు ఇస్తుందంటే పెట్టుబడి ఖర్చుకు నిమిత్తం భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అమౌంట్ సార్, ప్రయోజనం
1: రైతులకు.
0: పెట్టుబడిలో రైతుకు కొంత చేదోడు వాదోడుగా భారత ప్రభుత్వం కూడా నిలబడాలని చెప్పేసి ఆయన అయ్యే ఖర్చులో 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి పెట్టుబడి గురించి అని ఇస్తుంది సార్. దీంట్లో ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతులు, రైతు కుటుంబాలు దీన్ని బెనిఫిట్ పొందుకున్నాయి సార్. దీన్ని ప్రధానంగా ఫస్ట్ ఎప్పుడంటే ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఇది ప్రారంభించిల్లు, దాని తర్వాత ఇప్పుడు అందరు కూడా దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రతి రైతుకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు 6,000 రూపాయలు ప్రతి రైతుకు వాళ్ళ ఖాతాలో పడుతుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే సార్, వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ను కన్సల్ట్ అయ్యి అగ్రికల్చర్ ఆఫీసర్కు వాళ్ళ పట్టా బుక్తో పాటు అక్కడ ఉన్న అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళు కనుక ఇస్తే వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసరు లేకపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆ పోర్టల్లో వీళ్ళు ఎంటర్ చేస్తారు, ఆ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పోర్టల్లో. అది కనుక అప్రూవ్ అయినాక ప్రతి సంవత్సరం 6,000 రూపాయలకు పెట్టుబడిగా గవర్నమెంట్ నుండి వాళ్ళ ఖాతా బుక్కులు దానికి సంబంధించి వాళ్ళు జతపరచవలసింది, వాళ్ళ ఫోటో, తర్వాత వాళ్ళ పట్టా పాస్బుక్ జిరాక్స్ కాపీ, అలాగే వాళ్ళ బ్యాంకు ఖాతా బుక్కు అగ్రికల్చర్ ఆఫీసర్కు కనుక సబ్మిట్ చేయగలిగితే దాన్ని వాళ్ళు పోర్టల్లో ఎంటర్ చేస్తారు. ఆ డేటాతో వాళ్ళకు ఆధార్ కార్డు కూడా ఇవ్వాలా, దాంట్లో ఖాతాలోనే డైరెక్ట్గా పడే అవకాశం ఉంది సార్.
1: అదేవిధంగా మరి ఇప్పుడు పిఎం కిసాన్ మంద యోజన అనే పథకం కూడా ఉంది కదా, మరి దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది?
0: పిఎం కిసాన్ మంద యోజన, ప్రధానమంత్రి కిసాన్ మంద యోజన అనేది ఇది ఒక రకమైన పెన్షన్ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు సార్. పెన్షన్ పథకం అనేది చెప్పుకోవచ్చు. ఎలా అంటే దీంట్లో ఇది కూడా 2019 కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీంట్లో అర్హులు ఎవరు అని అంటే రైతులందరూ అర్హులే సార్, భూమి ఉన్నటువంటి రైతులందరూ అర్హులే. దీనికి కనిష్ట వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. ఇందులో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నాక ప్రతి సంవత్సరం 55 రూపాయల నుండి 200 రూపాయల మధ్యలో వాళ్ళు ఎంతైనా వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని ప్రతి నెల వాళ్ళు జమ చేయాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళకు 60 సంవత్సరాలు నిండినాక భారత ప్రభుత్వం ప్రతి రైతుకు అలా ఎన్రోల్ చేసుకొని అమౌంట్ జమ చేసుకున్నటువంటి రైతులకు 3,000 రూపాయలను ప్రతి రైతుకు పెన్షన్గా ఇస్తుంది సార్, 60 సంవత్సరాలు దాటినాక. సో కట్టాల్సింది మాత్రం 18 సంవత్సరాల కనిష్ట వయసు నుండి 45 సంవత్సరాల గరిష్ట వయసు మధ్యలో ఉన్న వాళ్ళు జైన్ కావచ్చు. 40 సంవత్సరాల నుండి వాళ్ళు కట్టాల్సింది 60 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు జమ చేసుకోవాలి.
1: అంటే 18 సంవత్సరాల వ్యక్తి జాయిన్ అయ్యండి,
0: 60 సంవత్సరాల వరకు కట్టుకోవాల్సిందే సార్.
1: నెలకు కట్టాలి సంవత్సరానికి?
0: నెలకు సార్, నెలకు వాళ్ళు ఒకళ్ళు 55 రూపాయలు అయితే 55 రూపాయలే, 55 రూపాయలు కట్టుకుంటే వాళ్ళకేమవుతుంది అని అంటే 60 సంవత్సరాలు దాటినాక ప్రతి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది సార్. అది ప్రథమ వ్యక్తికి, అంటే ఆ రైతు కట్టుకుంటే ఆ రైతుకి ఇస్తుంది. రైతు ఒకళ్ళ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ కింద 1,500 రూపాయలను, అంటే 3,000లో సగం రూపాయలు 1,500 రూపాయలను ఆ రైతు భార్యకు ఇవ్వడం జరుగుతుంది సార్ పెన్షన్గా. అది ఎప్పటి వరకు అంటే వాళ్ళు బ్రతికున్నంత కాలం వరకు ప్రతీ నెల రైతుకైతేనేమో 3,000, ఫ్యామిలీ పెన్షన్గా భార్యకైతేనేమో 1,500 రూపాయలు భారత ప్రభుత్వం చెల్లిస్తుంది సార్.

0: నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు. మరి దీని ద్వారా రైతులకు మరి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది?
1: నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఇచ్చినటువంటి పథకం సార్. ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఇది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిందే. ఇందులో కూడా మనం రసాయనాలు వాడకుండా మనకు ప్రకృతిలో లభించేటువంటి మన ఆవు పెండ కానీ లేకపోతే ఆకులు అలుములు కుళ్ళబెట్టడం ద్వారా తయారయ్యేటువంటి పాటి కానీ చెరువు మట్టి కానీ ఇట్లాంటి వాటిని యూజ్ చేసేసి ఉపయోగించుకొని పంట దిగుబడిని పెంచుకోవడానికి ఇచ్చేటువంటి ప్రథమ అది సార్. దీంట్లో ఏంటంటే మెయిన్గా రసాయన వాడకాలు తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే వాతావరణంలో కాలుష్యం అనేది కూడా తగ్గుతుంది. మూడవదిగా ఏమవుతుందంటే పంట దిగుబడి నాణ్యత పెరుగుతుంటుంది. దాని మీద రసాయన అవశేషాలు ఉండకుండా రసాయన అవశేషాలు తగ్గడం ద్వారా నాణ్యత అనేది పెరుగుతుంది. ఇది మనకు 2024లో భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీనికంటూ 2481 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం బడ్జెట్గా కేటాయించి దీన్ని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చిండ్లు. దీంట్లో మెయిన్గా టార్గెట్గా పెట్టుకున్నది ఏంటంటే 1 కోటి మంది రైతులు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న రైతాంగంలో 1 కోటి మంది రైతులు ఈ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని పాటించాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అలాగే 7.5 లక్షల హెక్టార్లు మన భారత వ్యవసాయ భూమిలో 7.5 లక్షల హెక్టార్లను న్యాచురల్ ఫార్మింగ్ కింద ఆ భూమిని తీసుకొద్దామనేది ఒక టార్గెట్ సార్. దీంట్లో ప్రతి రైతుకు హెక్టార్కు 15,000 రూపాయల వరకు బడ్జెట్గా అంటే కేటాయించింది ఫార్మర్కు. ఇది 3 సంవత్సరాల వరకు ఇస్తుందండి గవర్నమెంట్. అంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం 15,000 రూపాయలు సహజ సిద్ధంగా రసాయనాలు వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని ముందుకొస్తున్నటువంటి యువ రైతులే కానీ లేకపోతే అభ్యుదయ రైతులే కానీ దీంట్లో ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు హెక్టార్కు, ఎకరానికి కాదండి హెక్టార్కు ఇవ్వడం జరుగుతుంది. అట్లా 3 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు 2,000 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అలాగే బయో ఇన్పుట్స్ అంటే ఏదైతే ఈ రసాయన తగ్గించడం ద్వారా మనం పంటకు ఏదైతే సహజ సిద్ధంగా ఉండేటువంటి ఎరువులు తయారు చేసేటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో లేకపోతే కుటీర పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో దానికోసం ఏంటంటే 10,000 కోట్ల రూపాయలను బడ్జెట్గా కేటాయించింది. 10,000 రూపాయలను ఒక్కొక్క సెంటర్కి ఇచ్చే విధంగా దాన్ని రూపొందించింది సార్. ఇది నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మనం చెప్పుకోవచ్చు అండి.
0: అంటే ఇప్పుడు మీరు చెప్పిన పథకాలు ప్రతి పథకం ద్వారా కూడా రైతులకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందంట.
1: ఇప్పుడున్న ఈ పథకాలన్నీ కూడా మన ప్రధానమంత్రి గారు దృష్టి పెట్టింది ఏంటంటే చిన్న సన్నకారు రైతులతో పాటు అభ్యుదయ రైతులు లేకపోతే యువ రైతులను ప్రోత్సహించే విధంగా ఈ పథకాలన్నీ రెడీ చేసిండ్లు. ప్రతి రైతు ఈ పథకాలన్నిటినీ ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, తర్వాత వాళ్ళ నేల తర్వాత మెరుగుపడుతుంది, కాలుష్యం నుండి తగ్గుతుంది, పర్యావరణం కూడా రక్షించబడే విధంగా మనకు ఇవన్నీ పథకాలన్నీ ఉపయోగపడతాయండి.
0: ఇంతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల పాలనలో రైతులకు అందించిన వివిధ పథకాల గురించి చాలా చక్కగా వివరించారు. వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ జన్ను గారు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: ఇంతవరకు మీరు ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుష్కరకాల కేంద్ర ప్రభుత్వ పాలన రైతు సంక్షేమ ప్రస్థానం వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ జన్నుగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों

0: ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 అవుతుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
2: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
3: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూశామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి.

0: నమస్కారం అండి గిరిజ మేడం గారు.
1: నమస్కారం మేడం.
0: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
1: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్ మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిస అయిపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
0: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
1: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటై ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గాని, ఇది యువతకు చాలా చాలా హానికరం.
0: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
1: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్ మద్యపానం అంటాము, టొబాకో అంటాము, అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
0: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
1: సో వీళ్ళు ఎందుకు గురై అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతున్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి, అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
0: ఈజీగా కూడా ఉంది.
1: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
0: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో గాని, ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో, వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
1: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్.

0: అనుకుంటున్నాను.
1: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుంది?
0: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
1: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది.
0: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
1: ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు. దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు?
0: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
1: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుందంటారు.
0: అంటే స్నేహితులది ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది, అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
1: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్లిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
0: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్లలో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
1: స్వింగ్స్ అంటే అందులో
0: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
1: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము, కానీ అది ముదిరిపోతే కష్టమైపోతుంది.
0: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో, టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
1: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు?
0: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది, అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్లడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్లు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
1: అయితే మేడం మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే

0: ఏదైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్లలో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని, 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది, అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయింటారో వాళ్లకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
1: బాగుంది మేడం, మా శ్రోతలకి మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ముందుగా రోజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మారాణి, అక్షర, కృప వీరందరి కోసం ఈ పాట.

నేనున్నాను చిత్రం కోసం కేకే శ్రేయ పడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హన్మకొండ ఎర్రగట్టుగుట్ట నుండి బోడ జయేందర్, బోడ కమల వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: తర్వాత పాట రాజు విడ్స్ రాంబాయ్. ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట, గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్, కరీమాబాద్.

మురారి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన సుద్దాల అశోక్తేజ గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ, వీరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరి కోసం ఈ పాట.

వీటి రాజచిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమూల మోహన్, సుభద్ర, అనుమూల ఆదిరెడ్డి, పుష్ప, అనుమూల సంతోష్, సుమలత, చంద్రకళ వీరందరి కోసం ఈ పాట.

0: పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రైండ్ సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు, మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట సొంతం చిత్రం కోసం, చిత్రపడిన పాట గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

0: నా పాట గీతరచన కాసర్ల శ్యామ్, సంగీతం బీమ్స్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం గ్రామం నుండి దొడ్ల దుర్గయ్య, దొడ్ల లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్, విశ్రాంత్ ఇంకా వీరందరి కోసం.
1: ఇంకా పెడుతున్నారు బాలు, ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

బలగాం చిత్రం కోసం మిర్యాల రామ్ మంగ్లీ భీమ్స్ పడి

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

శ్రోతలు మనోరంజన వింటున్నారు. తర్వాతి పాట వర్షం చిత్రం కోసం చిత్ర రాక్వీ అలం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్వయం వరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామం నుండి పెరుమాళ్ల సాయిలు, సమ్మక్క, పెంటయ్య, సులోచన, మనోహర్, శ్రీజ, రిత్విక్, పల్లవి, రిషి, కృతిక వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా గజదొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోసం ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి
1: ప్రగతి తభీ హో సక్తి హై జబ్
0: వరంగల్ ఆకాశవాణి.
2: శ్రోతలు మనోరంజని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాలంటే సినీ గీతాలు వింటారు. ముందుగా మూగనోము చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఆర్ గోవిందా.

ನೋಡೋ.

சின்னோட போ சின்ன.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట దేవత చిత్రం కోసం ఘంటసాల పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఇల వేల్పు చిత్రం కోసం పి లీలా సుశీల రఘునాథ పనిగ్రహి పడిన పాట, గీత రచన వడ్డాడి, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాత పాట వయస్సు పిలిచింది చిత్రం కోసం వాణి జయరాం పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు.
1: ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.